శ్రీరంగభట్టరితి సత్కవి సంప్రణీతం సంకీర్తనేన సకలార్థ ఫల ప్రసిద్ధం.

ఇబాళవృద్ధతరుణాశ్రితరమ్యరూపౌ సర్వత్ర దీప్తమతమానవతా ప్రదీపౌ సద్ధర్మ మార్గ పరిసర్పణ సత్వపూర్ణౌ శ్రీ శిరిడి సాయి చ

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: మీరు ఒక్కటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ వ్యాపారం చేస్తారు. గుంటూరులో పొగాకు వ్యాపారం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ గుంటూరులో పొగాకు వ్యాపారంలో నిలబడిన వాళ్ళు 25 మంది కూడా నిలబడలేకపోయారు. మరి అందరూ ఆ వ్యాపారం చేసిన వాళ్ళే ఓ 25 మంది ఎందుకు మిగిలారు? అదే అదృష్ట దురదృష్టములని మనం అంటాం. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ పరీక్ష రాసిన వాళ్ళే. అంత బాగా చదువుకున్న వాడికేమో 7000 ర్యాంక్ వచ్చింది, అసలు ఎప్పుడూ అంత బాగా చదవని వాడికి 23 ర్యాంక్ వచ్చింది, ఏమని చెప్పాలి? కాబట్టి నువ్వు కర్మ చేసేటప్పుడు ఫలితమును ఆశించకుండా చేస్తూ విడితే, ఫలితం ఇచ్చేవాడు ఒకడున్నాడు, వాడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ముందొచ్చే లక్షణం ఏమిటో తెలుసా అండి? ఉద్వేగము పోతుంది. రాలేదు, ఆయన ఇవ్వలేదు, వచ్చింది, ఆయన ఇచ్చాడు. నీ ప్రమేయం ఏమైనా ఉందా? కర్మ నువ్వు చెయ్యవలసింది చేసేసేయి. ఇప్పుడు అర్జున, నీకెందుకు అల్లరి? నే చంపచ్చా, నే చంపకూడదా? నీ కర్తవ్యం ఏమిటి? క్షత్రియుడిగా యుద్ధం చేయడం. నువ్వు యుద్ధం చేయి, అప్పుడు నువ్వు చచ్చిపోతావు, వాళ్ళు చచ్చిపోతావు, అది వేరు విషయం. అసలు యుద్ధం చేయకుండా కూర్చుంటే అది కర్తవ్యత నిష్టకి దోషం. కాబట్టి నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యి, అంతే. ఆ తర్వాత ఫలితం గురించి నువ్వు అపేక్షించవద్దు. వాడు యోగి, అలా ఎవరుంటాడో ఆయనే యోగి. ఆ యోగి అన్న మాట చిత్తశుద్ధిని ఏర్పరిచి, చిత్తశుద్ధితో కర్మాచరణము చేసినటువంటి కారణం చేత చిట్ట చివరకి ఆత్మగా నిలబడగలిగిన స్థితికి ఎదిగిపోతాడంతే. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, యోగి అని ప్రత్యేకంగా ఒక పేరు చివర ఏమీ కలపడము, లేకపోతే ఇంకా మళ్ళీ యోగికి యోగమునకు ముందు వెనక ఏవో కలపడమో ఉండవు. నేను మీతో మాట చెప్పేసి నా ఉపన్యాసం పూర్తి చేస్తాను, ఎందుకంటే వెనకాల కోలాట కార్యక్రమం ఉంది కాబట్టి. శ్రీరామాయణం ఇవాళ శ్రీరామ నవమి కదండి, అసలు యథార్థంగా ఇవాళ శ్రీరామ నవమి. ఈ సమయంలో స్వామివారి యొక్క పట్టాభిషేక సర్గ చదివి వినాలి తప్పకుండా, శ్రీరామ నవమి నాడు సాయంకాలం. అందుకని ఆ రామచంద్రమూర్తిని మీరు గమనించండి, ఆయనేం అడగలేదు. అకస్మాత్తుగా ఓ రోజు తండ్రి గారు పిలిచాడు, పిలిచి కూర్చో. ఆయన వచ్చాడు, నమస్కారం పెట్టాడు. రామచంద్రమూర్తి దశరథుడు అన్నాడు, అలా కూర్చున్నాడు.
2: చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అని నిన్ననే అడిగాను సభలో.
1: చైత్రమాసం కదా, రాముడికి యవ్వరాజ్యం ఇద్దాం అనుకుంటున్నాను అన్నాను. ప్రజలందరూ అంగీకరించారు రామ, అందుకని నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. నాకు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని తొందరగా చేసేద్దామనుకుంటున్నాను. నేను ఎక్కువ కాలం బతకను అని నాకు అనుమానంగా ఉంది, అందుకని నీకు రేపే యవ్వరాజ్య పట్టాభిషేకం. ఇవాళ రాత్రి వెళ్ళి నీ భార్యతో ఉపవాసం చెయ్యి. అలాగే నాన్నగారు నమస్కారం, నమస్కారం పెట్టి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాన్నగారు రాజ్యం ఇస్తారని పొంగిపోలేదు రాముడు, వెళ్ళిపోయి ఉపవాసం చేశాడు. భార్యతో కలిసి ఉపవాసము అంటే ఉపవాసి, అన్యభావన రాకుండా ఉండడానికి పూజామందిరంలో పడుకుంటారు దంపతులు ఇద్దరు కలిసి. కాబట్టి పూజామందిరంలో పడుకున్నాడు రాముడు. పడుకున్నాడు, మర్నాడు నిద్రలేచాడు. తను చెయ్యవలసినటువంటి విహిత కర్మలన్నీ పూర్తి చేశాడు. పూర్తి చేసి అప్పుడు తండ్రి గారి యొక్క మందిరానికి వెళ్ళాడు. తండ్రి మొదలు నరికేసిన చెట్టు ఎలా ఉంటుందో అప్పటికి 50 మాటలు స్పృహ తప్పాడు. రాత్రి రాముణ్ణి దూరం చేసుకోవాల్సి వస్తోందని ఏడిచి ఏడిచి ఏడిచి ఏడిచి కళ్ళు ఉబ్బిపోయి ముందుకు వచ్చేసి జుత్తు చల్లుకుపోయి పొద్దున్న వీణానాదం వింటూ లేచేటటువంటి దశరథ మహారాజు పీనుగు ఎలా ఉంటుందో అటువంటి స్థితిని పొంది ఇలా తలెత్తి కూడా రాముణ్ణి చూడలేకపోయాడు బెంగతో.

రామా వెళ్ళిపోవలసి ఉంటుంది రాజ్యం నుంచి, రాత్రి మీ పిన్నమ్మ వరాలు అడిగిందని చెప్పలేక. ఆయన చూసి ఆశ్చర్యపోయి, నాన్నగారమ్మా ఎందుకమ్మా అలా ఉన్నారు అని అడిగాడు. ఆవిడంది, నవపంచవర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజిన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. నాయన, నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి, ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. మీ నాన్న నాకు మాట ఇచ్చాడు, కానీ నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అని బెంగబెట్టుకుని అలా ఉన్నాడు. నువ్వు తొందరగా వెళ్ళిపోతే తను స్నానం చేసి అన్నం తింటట్ట, లేకపోతే తినట్టని చెప్పింది. రాముడు అన్నాడు ఈ మాట విని, అదేంటమ్మా భరతుడికి రాజ్యం అడగడం ఏంటమ్మా, నన్ను అడవికి వెళ్ళమన్నం ఏంటమ్మా, నేనేమో పట్టాభిషేకం జరుగుతుందని అందరికీ చెప్పేసుకున్నాను, ఇప్పుడు నన్ను అడవికి వెళ్ళమంటున్నారు కదా, నేనేం తప్పు చేశాను, రాజ్యం పెద్దవాడికి వస్తుంది, నాన్నగారు ఎవరమ్మా పెద్దవాడికి ఇవ్వనడానికి, రాజ్యం పట్టుకెళ్ళేసి తమ్ముడికి ఇవ్వడానికి, ఆయన సొంత సొత్త, రాజ్యం వంశపారంపర్యంగా వచ్చే హక్కు అనాలి. ఆయన అన్నాడు, అమ్మా ఎంత పిచ్చిదానివమ్మా, దానికి 2 వరాలు అడిగావా, ఎందుకు నువ్వు పిలిచి చెప్తే వెళ్ళిపోనేమిటి, రామా భరతుడికి రాజ్యం ఇస్తాను నువ్వు అడవికి వెళ్ళు అంటే నేను వెళ్ళను. అమ్మా నువ్వు బాగా ఒక్క విషయాన్ని గుర్తించు తల్లి, నేను ఇవన్నీ కోరుకునేవాడిని కాను, కేవలం ఋషితులు ఉంది, నాకు రాజ్యం ఇచ్చి నాన్నగారు చెయ్యమన్నా, నాన్నగారు చేయమన్నారు కాబట్టి, నాన్నగారు చెప్పిన పని చెయ్యమని వేదం చెప్తోంది కాబట్టి ఆ కర్మ చేస్తారు. నాన్నగారు అరణ్యానికి వెళ్ళిపోమ్మంటే, నాన్నగారు అరణ్యానికి వెళ్ళమన్నారు కాబట్టి సంతోషంగా వెళ్ళిపోతాను, నాన్నగారు రాజ్యం చేయమంటే సంతోషంగా చేస్తాను, నాన్నగారు చెప్పింది చేయడం నాకు కావాలి, కానీ నాన్నగారు చెప్పంది చేసి నేను సంతోషం పొందడం నాకు అక్కర్లేదు. కాబట్టి అమ్మా, నహమర్థపరో దేవీ లోకమావస్తు ముచ్చహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం, నాకు ధర్మం కావాలమ్మా, నేను ఋషిని, అలాగే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. అన్నాడు ఉత్తరక్షణం, అక్కడే పట్టాభిషేకానికి సంబంధించిన సంభారములు కనబడ్డాయి. ఇంకొకడైతే అవి చూడగానే బెంగబెట్టుకుంటాడు, ఇవి కోటేశ్వరారు మీకు ఇస్తున్నాం అని తీసుకొచ్చి ఓ మంచి పట్టుపంచ ఉత్తరీయం అక్కడ పెట్టారనుకోండి, అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను, నాకే అలాంటి పిచ్చి కోరికలు లేవు, అక్కడ పెట్టారనుకోండి, నేను అది చూసి అబ్బా హంచు చాలా పెద్దది ఉంది, పట్టుపంచి అబ్బో చాలా బాగుంది, వచ్చేసారి 2 నెలల తర్వాత మనం శంకర జయంతి నాడు కట్టుకుంటే బాగుంటుంది అని ఏవో ఆలోచనలు చేశాను. ఏమనుకోకండి, పెద్ద ఆయన మహాపండితుడు ఎప్పుడు రాని వారు వచ్చారు కోటేశ్వరారు, ఏమనుకోకండి, మీకు నూలు పంచి ఇస్తున్నాం, ఇది ఇచ్చేస్తున్నాం ఆయనకని ఇచ్చేశారు. ఇప్పుడు నేను వెంటనే అదే పంచవంక చూస్తున్నాను అనుకోండి, నా భావనలో మార్పు వచ్చేస్తుందా రాదా, ఏమిటో ఆ పంచ నాకు అనుకున్నాను, దూర్తుడు ఇప్పుడే వచ్చాడు, ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా బాగుండేది, వెళ్ళిపోయింది పంచి అనుకుంటానా అనుకోనా. సంభారమును చూసినప్పుడు లోపల ఉన్న భావాన్ని బట్టి ప్రతిస్పందన ఉంటుంది. రాముడు బయటికి వస్తూ చూశాడు పట్టాభిషేక సంభారం, ఇది భరతుడికి వెళ్ళిపోతోంది ఇప్పుడు, ఆయన అలా అనలేదు. ఆయన అన్నాడు, ఈ సంభారములు ఎప్పుడు వాడినా పట్టాభిషేక సంభారములు, ఒక వ్యక్తికి రాజ్యాధికారం ఇవ్వగలిగిన పదార్థములు, పవిత్రములు కాబట్టి వాటికి ప్రదక్షిణం చేసి పెడతానని ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అంటే లోపల కోరిక ఏం లేదనడానికి అదే ఆయన యొక్క నడవడి. రాముడు అంటే కర్మయోగి, ఆయన వేదం ఏం చెప్పిందో ధర్మం ఏం చెప్పిందో అది చేస్తాడు తప్ప, ఎలాగో అలా ప్రయోజనం సాధించుకోవాలనుకున్నాడు అనుకోండి, అసలు సుగ్రీవుడితో స్నేహం చేయకల్లా, వాలితో స్నేహం చేస్తే చాలా సీతం వచ్చేస్తుంది, ఏ సుందరకాండ ఉండదు రామాయణంలో, కానీ ఆయనకి కావలసింది ధర్మం. ధర్మం లేని వాలితో స్నేహం చేయడం కన్నా ధర్మం ఉన్న సుగ్రీవుడితో స్నేహం చేశాడు, చేసి అంత కష్టపడి సీతమ్మని తెచ్చుకున్నాడు, కానీ మార్గం విడిచిపెట్టి మాత్రం రాలేదు, ప్రయోజనాన్ని సాధించుకోలేదు రాముడు. అలా ఎవరు నిలబడగలిగాడో, అలా ప్రయోజనమును అపేక్షించకుండా వేదవిహితమైనటువంటి కర్మాచరణము చేసుకుంటూ విడుతుండగా ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఫలితములన్నీ ప్రసాదములని ఎవడందుకున్నాడో వాడు యోగి. ప్రసాదము అన్న మాటలో నీకు కోరుకున్న రుచి దొరకదు. మీరు తిరుపతి వెళ్ళి బయటకు వస్తుంటే ఒకసారి చక్రభొంగలు ఎడతారు, అబ్బా నా అదృష్టం ఎప్పుడు అనుకున్నాను, మా ఇన్నాళ్ళకి చక్రభొంగలు వచ్చిందని చిన్నావు, మర్నాడు మళ్ళీ దర్శనానికి వెళ్ళావు, అదే వేళకి వెళ్ళావు చక్రభొంగలు ఎడతారని, పులిహార ఎట్టారు, అబ్బా ఈ పులిహారే నాకు సహించదండి, ఇది పెట్టారంటావా,

పాలంతా ఇవ్వకూడదా? చూస్తుంది, చూసి మీరు చూడండి తల్లి పాలు ఇవ్వకుండా గ్లాస్ పట్టుకుని ఇలా ఇలా ఇలా ఇలా ఇలా అంటుంది. తన చేతులలోకి ఆ వేడినంతటినీ కూడా తీసేసుకుంటుంది. తీసేసుకుని ఇప్పుడు పాలు బాగా చల్లగా ఉన్నాయి చూసి పిల్లాడికి ఇస్తుంది. ఇప్పుడు ఆవిడ ఆ పాలు ఇవ్వకుండా ఇంతకు ముందు ఉండడం పిల్లాడిని బాధ పెట్టడానికే? వాడికి ఆ పాలిస్తే పాడైపోతాడని ఇవ్వలేదు, చల్లారబెట్టే ఇచ్చిందా నీకు. ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో ఈశ్వరుడికి తెలుసు. ఇప్పుడు ఇవ్వకపోవడంలో కూడా రక్షిస్తాడు, ఒక్కొక్కసారి ఇచ్చి కూడా రక్షిస్తాడు, ఇచ్చి రక్షిస్తాడు, ఇవ్వక రక్షిస్తాడు. కాబట్టి ఇవ్వాలనుకున్నప్పుడు వాడే ఇస్తాడు, నేనేం చేయకుండా కూర్చుంటానని అనకూడదు. బుద్ధి నీకు ఇచ్చాడు కాబట్టి నీ కర్తవ్యం కర్మ చేయడం. ఏ కర్మ? నీ ఇష్టం వచ్చిన కర్మ కాదు, వేదప్రోక్తమైన కర్మ. వేదం ఏం చెప్పిందో అలా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఫలితమునకు పొంగు కొంగు రెండు ఉండకూడదు, అది భక్తి అన్న మాటకు అర్థం. అంతేకాని గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే వెంటనే నీకు కలిసి వస్తే అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడని, ప్రదక్షిణం చేస్తే కలిసి రాకపోతే ఈశ్వరుడు లేడని అని అనకూడదు. నా కళ్ళతో నేను చూశానండి ఒకసారి ఆశ్చర్యకరమైన సందర్భం. మా అమ్మాయి పెళ్లి కుదిరిపోయింది, మా అమ్మాయి పెళ్లి కుదిరిపోయిందని ఎంతో సంతోషపడిపోయాడు ఒక ఆయన. అకస్మాత్తుగా ఆ పిల్లాడు, నేను చేసుకోను ఆ పెళ్లి, ఆ అమ్మాయిని నేను చేసుకోను అన్నాడు. ఆయన అంతకుముందే చాలా గుళ్ళకెళ్ళి వచ్చాడు. ఆయన తిట్టింది ఎవరినంటే ఈశ్వరుణ్ణి. అన్ని గుళ్ళకెళ్ళి వచ్చాను, అమ్మాయికి పెళ్లి కుదిరిందని వాళ్ళు ఏమిటో అకస్మాత్తుగా వచ్చి మేము చేసుకోం, ఆ అమ్మాయిని వెళ్ళిపోయారు, నా పిల్లకేం దోషమా ఏమి అని తిట్టాడు. ఇది జరిగిన వారం రోజులకి ఆ పెళ్లి కొడుకుని అరెస్ట్ చేశారు. వాడు అంతకుముందు పది పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ గుళ్ళన్నింటికి. అమ్మ బాబోయ్, అయిపోయి ఉంటే వారం రోజుల్లో పెళ్లి, నా కూతురు బతుకేమైపోను, నా అదృష్టం పెళ్ళి అవ్వకుండా ఆయన రక్షించాడనమాట అన్నాడు. ఇది నువ్వు తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు అనడం కాదు, ఇవ్వనప్పుడు కూడా అనగలిగితే ఉద్వేగం లేదు. అది యోగస్థ కురు కర్మాణి. ఇది నాయనా నువ్వు కర్మ చెయ్యాలి, ఫలితమును అపేక్షించడం వల్ల మోహం వచ్చింది. అర్జున నే చంపేస్తానంటాడు, నువ్వు చంపకపోతే ఉంటాయేడు శరీరాలు. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. నీ కర్మ నువ్వు చేసేయి, ఫలితాన్ని అపేక్షించద్దు. ఏది వస్తే దాన్ని మహాప్రసాదంగా స్వీకరించి వెళ్ళిపో, ఈశ్వరుడు నాకు ఇది ఇవ్వడం వెనక ఇంత ప్రయోజనం ఉందన్నమాట అనుకుంటూ ఉంటాం. తప్ప నీ కర్మ నువ్వు చేస్తూ వెళుతూ ఉంటే అశాంతి, ఉడుపు, దుడుపు, పొంగు కుంగు లేకుండా సమత్వం యోగ ఉచ్యతే, ఎప్పుడూ సమానంగా ఉండడం నీకొస్తే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర. జయాపజయములు, ఎండావాన, ఎత్తోపల్లం, చల్లతనం, వేడి ఇలాంటి ద్వంద్వములకు అతీతంగా నువ్వు ఈశ్వరానుగ్రహంగా నీ కర్మ చెయ్యడం మానకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడని నమ్మి, ఈశ్వరుని యొక్క అస్తిత్వమునకు నమ్మి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ నీ యందు పెరిగితే కళ్యాణీ పథకా దేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరముల తర్వాత అయినా నువ్వు నీ యథార్థ స్వరూపాన్ని నువ్వు చూడగలుగుతావు, నీవు ఆత్మగా నిలబడిపోతావు. ఇక మళ్లీ శరీరాల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. చిత్తశుద్ధి చేత నువ్వు యథార్థ స్వరూపమును తెలుసుకోగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ స్థితిని పొందు. అందుకే లక్ష్మణమూర్తి వచ్చి, అన్నయ్య చేతకాని వాళ్ళే అడిగి వెళ్ళమేటన్నయ్య, గురోరప్యవలిప్త్యా కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం, నువ్వు అనుమతి, దశరథ మహారాజు గారిని ఖైదులో పెట్టి నీకు రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు. అంటే నిన్న రాత్రి నాన్నగారు రాజ్యం చెయ్యమంటే నాన్నగారు, అడవికెళ్ళరా అని ఇవ్వాలంటే నాన్నగారు కాదు. అంటే నాన్నగారి మాట వలన మనకి ప్రయోజనం వస్తే ఆయన నాన్నగారు, నాన్నగారు చెప్పిన మాట పాటించి ధర్మమునందు నిలబడినవాడు కొడుక, పుత్రధర్మం పాటించినవాడు పుత్రుడా, నాన్నగారు పనికొచ్చేది ఇస్తే ఆ పని చేసినటువంటి వాడు పుత్రుడా అని అడిగాడు. అంటే లక్ష్మణమూర్తి ఆశ్చర్యపోయి అన్నారు, మరి అన్నయ్య నిన్న రాత్రి ఇస్తాన్నవాడు ఇవాడి వద్ద ఇవ్వనండం ఏమిటి? అంటే వెంటనే రాముడు అన్నాడు, అనుదైవస్య కర్మతత్, ఈశ్వరుడి చమత్కారం అలాగే ఉంటుందిరా, నిన్ననిస్తానన్నావా అని అనిపించినవాడు ఈశ్వరుడు, ఇవాళ ఇవ్వననిపించినవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ కళ్ళెదురకుండా వచ్చి కనపడి చెప్పడు, ఎవరి ద్వారానో చెప్పిస్తూ ఉంటాడు. ఇలా నీకు ఈశ్వరుడు దొరకడుగా యుద్ధం చేయడానికి, దశరథుణ్ణి ఖైదు చేస్తే తండ్రి పట్ల ప్రవర్తించవలసిన మర్యాద ఎందు వైక్లభ్యం పొందిన పాపాన్ని మూటగట్టుకుంటావు.

నువ్వు కొడుకుగా నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం నువ్వెక్కడ చేసావు? ప్రయోజనాన్ని కోరకుండా నిన్న రాత్రి నాన్నగారు రాజ్యం చేయమన్నారు, చేస్తాను. ఇవాళ నాన్నగారు అడవికి వెళ్ళమన్నారు, వెళ్ళిపోతాను. ఫలితంతో నాకు సంబంధం లేదు. కొడుకుగా నా ధర్మం నేను చేశానా లేదా అంతే. ఇది యోగ కర్మసు కౌశలం. సమత్వం యోగ ఉచ్యతే. ఫలితము మీద ఎక్కువగా దృష్టి పెట్టవద్దు. అయితే ఒక్కటి మాత్రం నిజం, కోటేశ్వరరావు గారు మీరు ఇంత నోరు కొట్టుకు చెప్పారు కదా, మీరు ఇలా ఉండగలరా జీవితంలో? నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, నేను ఉండలేను. మరి ఎందుకు చెప్పావు ఈ మాటలు మాకు? నేను కూడా సాధకుడను, కానీ నేను గీత చదువుకున్నాను, గీత వ్యాఖ్యానములు చదువుకున్నాను, శాస్త్రం మీద ఈశ్వరుడి మీద నమ్మకం ఉంది కాబట్టి సాధన చేస్తూ ఉంటాను. ఓ, ఇది ఇవ్వకపోవడంలో ఏదో ప్రయోజనం ఉందన్నమాట, ఇది ఇవ్వడంలో ఏదో ప్రయోజనం ఉందన్నమాట. సాధారణంగా నేను ఉపన్యాసానికి వస్తాను అని మాటిచ్చిన తరువాత నేను ఉపన్యాసానికి రావడం మానేసినటువంటి సందర్భాలు పరమేశ్వరుడి అనుగ్రహంతో నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. రెండు మూడు సందర్భాల్లో మాత్రం నేను వెళ్ళకపోవడం జరిగింది. అది దేనివల్ల? నా నిర్లక్ష్యం వల్ల కాదు. నేను యథార్థం మనవి చేస్తున్నా, నాకు ఒకప్పుడు 104 జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళి అనపర్తిల్లి ఉపన్యాసం చెప్పాను. నా ఒంట్లో ఊపిరి ఉన్నంతసేపు నా మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థనా శ్లోకం చెప్పి వెళ్ళిపోదాం. అయ్యా కూర్చోలేనండి, ఒళ్ళు వేడిగా ఉందండి అని చెప్పి. ఇదే అనపర్తి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే వెడతానా వెళ్ళనా అంతర్జ్వరంలో? ఉపన్యాసానికి మాత్రం ఎందుకు మానేయాలి నా కర్తవ్యంలో అని నేను వెళ్ళాను. సాక్షాత్తుగా నా పెద్ద తండ్రి కొడుకు నా అన్నయ్య శరీరం విడిచిపెట్టి నాకు అసౌచ్యం వస్తే నేను దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని ప్రసంగం ఎలా చేస్తాను? నేను చెయ్యలేను. అప్పుడు నేను వెళ్ళలేదు, ఈ మధ్యనే వెళ్ళలేదు అలా ఓ ప్రసంగానికి. నేను అప్పుడు నేను అనుకున్నాను, ఈశ్వరుడు ఎప్పుడూ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు చేశాడు. అటువంటి ఈశ్వరుడు నా మాట నిలబడకుండా చేశాడు, ఒక్కరోజే చెప్పేటట్టు చేశాడు. దీని వెనక ఏదో ఉందన్నమాట అనుకున్నాను. దాని వెనక ఏముందో నాకు అర్థం అయ్యుండొచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. అది సభాముఖంగా చెప్పేది కావచ్చు, కాకపోవచ్చు. కానీ అప్పుడు కూడా నేను ఈశ్వరుడికి నమస్కారమే చేశాను. ఎందుకో తెలుసా అండి? అలా చెయ్యాలి సుమాని గీత చెప్తోంది మనకి. తప్ప ఇవాళ నేను ఒక రోజు ఉపన్యాసం చెప్పడానికి ప్రతిబంధకం వచ్చేసిందని నేను ఈశ్వరుణ్ణి తిట్టకూడదు. ఎందుకు ఈశ్వరుడు బహుశః నన్ను వెళ్లకుండా చేశాడో అనుకున్నాను. నిజంగానే నాకు ఒక అద్భుతం తర్వాత తెలిసింది. నేను ఒక్కరోజు ఉపన్యాసం చెప్తే తర్వాత మిగిలిన రోజులు నేను వెళ్ళకూడదు కాబట్టి ఏ పండితుడు లభించకపోతే నేను మా గురువుగారిని ప్రార్థన చేస్తే నీ మాట నిలబడాలి కాబట్టి నాయన నేను వచ్చి చెప్తానని మా గురువుగారు కూర్చుని చెప్పారు. గురువుగారు పక్కసందులోకి వచ్చి ఉపన్యాసం చెప్తుంటే నేను ఇంట్లో కూర్చోకూడదు దోషమని, మైలతో ఉండి సభలోకి వెళ్ళకూడదని దూరంగా సందులో ఓ ఇంటి ముందు అరుగు దగ్గర ఓ కుర్చీ వేయించి కూర్చున్నాను. మా మోహన్ రావు గారే తీసుకొచ్చి వేశారు. ఓ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని వినేవాడిని గురువుగారి మీద గౌరవం, వినకుండా ఉండకూడదని. నాకు ఆ తర్వాత అర్థమైంది, నేను ఆ సమయమునందు గురువుగారు చెప్తుండగా రామ సంబంధమైన విషయం వినడం నాకు జాతకరీత్యా చాలా మంచి విషయము అని. ఓ, ఈశ్వరుడు నువ్వు చెప్పడం కాదు, నీకు జాతకంలో ఒక గొప్ప ప్రయోజనం సిద్ధించడానికి నువ్వు గురుముఖత రామాయణాన్ని కొన్ని రోజులు వినవలసి ఉంది. ఇది నేను ఒక్కనాటికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో గురువుగారి దగ్గరికి వారం రోజులు వెళ్ళి కూర్చుని గురువుగారు రామాయణం చెప్పండి అని అడుగుతానా? అడగను. కానీ ఇలాంటి పరిస్థితిని కల్పించి గురువుగారు తప్ప అన్యులు రాని స్థితిని కల్పించి గురువుగారు వచ్చేట్టు చేసి గురువుగారు చెప్తుంటే నేను కూర్చుని వినేటట్టు చేసి నాకు ఒక పెద్ద ప్రయోజనాన్ని ఈశ్వరుడు కల్పించాడు. చూశారు, ఒక్కొక్కసారి మన మాట నిలబెట్టుకోలేకపోవడంలో, అలా అని అన్ని కాలముల యందు అబద్ధమాడి కాదు, అది యోగ కర్మసు కౌశలం. మీతో నేను మనవి చేశా, వేదప్రోక్తమైనటువంటి విధి విధానమై ఉండాలి. అసౌచమునందు ఉపన్యాసానికి గుళ్ళోకి వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేదు, అంతేగాని వంక పెట్టి ఉపన్యాసం మానేయకూడదు. అది గీత చదువుకోవడం వల్ల నేను కొంత సాధన చెయ్యగలుగుతున్నానా లేదా, నేను ఉద్వేగాన్ని పొందకుండా ప్రశాంతంగా ఉండగలిగానా లేదా, నేను హాయిగా వెళ్ళి మా గురువుగారు చెప్తుంటే విని సంతోషించానా లేదా. ఇది ఏమీ చేత కాని నాలాంటి వాడికే ఒక్క శ్లోకం అర్థమైతే ఇంత ప్రయోజనం వస్తే, 18 అధ్యాయాల భగవద్గీత జీర్ణమైతే మీరు ఆత్మగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతారంటే మీకు ఎందుకు కష్టం అవ్వాలి? కాబట్టి చిత్తశుద్ధి కలిగి ఆత్మ
స్థితిని పొందాలి అంటే తన యథార్థ స్వరూపము

0: గోచరము కావాలంటే భగవద్గీత పఠించి తీరాలి. అందుకే శంకర భగవత్పాదులు భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు. ఎవరైతే ప్రతిరోజు భగవద్గీతలో కొన్ని శ్లోకాలైనా చదువుకుంటారో, భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత, గంగాజలాన్ని కొంచెమైనా తాగుతారో, సకృతపియేన మురారి సమర్చ, విష్ణు భగవాను ప్రతిరోజు కనీసం 12 నామాలతో కేశవ నారాయణ గోవింద మాధవ మొదలైన నామాలతో అర్చన చేస్తాడో, అటువంటి వాడికి క్రియతే తస్య యమేన న చర్చ, యమునితో చర్చ లేదు. యమునితో చర్చ అంటే ఏమిటి? ఆయన వచ్చే టైం అయిపోయింది అన్న, నేను రానండం, ఆయన బలవంతంగా పట్టుకుపోవడం ఏమి ఉండవు అంటే యమదర్శనం ఉండదు. యమదర్శనం ఉండదంటే నువ్వు సాక్షిగా శరీరాన్ని చూస్తూ దోసపండు ముచికె నుంచి విడివిడినంత తేలికగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాం మృత్యోర్ముక్షీయమామృతాత్తని ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మస్థానంలోంచి నిర్గమించి ఈశ్వరుడిలో కలిసిపోయి దేహాన్ని సాక్షిగా చూడగలిగినటువంటి ప్రజ్ఞ ఇప్పుడే ఇక్కడే సిద్ధిస్తుంది. అందుకే గీత అంతా విన్న అర్జునుడు నష్టో మోహః స్మృతిర్లబ్ధః, నా అజ్ఞానం పోయి ఏది తెలియాలో అది తెలిసింది కృష్ణ అన్నాడు. కాబట్టి అంత పరమపామనమైనటువంటి భగవద్గీత, ఆ భగవద్గీత అలా వినపడుతుంటే చాలు. వీడి ఎక్కడో తిరుగుతుంటాడు ఇలా కాకినాడలో, వీడిని తీసుకొచ్చి భగవద్గీత చెప్పరా అంటే ఏదో సాయంకాలం అటు ఇటు పోకుండా వచ్చి కూర్చుని కాసేపు కుదురుగా భగవంతుడి గురించి చెప్పుకుని తరిస్తాడు. కాబట్టి వీడిని తీసుకొచ్చి కట్టి పడేయడానికి మార్గం ఇదొకటే. వీడికి ఉన్న చాపల్యం అది వినరా అంటే వినడు, చెప్పరా అంటే కూర్చుంటాడు. అందుకని చెప్పరా అని తీసుకొచ్చి కాసేపు ఇక్కడ పడేస్తే ఏదో భగవద్గీత చెప్పుకుని తరిస్తాడు. ఇంత గొప్ప ఉత్సవాల్లో వీడు పాల్గొన్నాడు, వీడు ఏదో సేవ చేశాడన్న పుణ్యాన్ని కట్టపెట్టి వీడిని ఉద్ధరిద్దామని నా యందు అపారమైనటువంటి కృప వహించి సుబ్బారావు గారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి నా చేత వారం రోజుల పాటు భగవద్గీత గురించి చెప్పాడు అన్న మర్యాద నాకు కట్టబెట్టి ఇంత గొప్ప ఉత్సవంలో నేను కూడా నా శరీరము నా మనస్సు నా వాక్కుతో నేను చెయ్యగలిగినటువంటి సేవ చేసుకున్నానన్న ఒక గొప్ప తృప్తిని నాకు మిగల్చారు. ఇంకా ఇంతకన్నా సన్మానం ఏముంటుంది, ఇంతకన్నా సత్కారం ఏముంటుంది? ఏది మనసుకు పొంగో అది సత్కారం. కాబట్టి ఇక నాకు వేరు సత్కారం చేసే ప్రయత్నం చేస్తే ఈ సత్కారం తాలూక పొంగు కుంగిపోతుంది. కాదు, పాలు పొంగుతున్నప్పుడు నీళ్లు చల్లేస్తే వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంత గొప్ప ఉత్సవంలో సహకరించినందుకు సత్కారం చేయించుకుంటే ప్రతిఫలం కోరుకున్న వాడిని అయిపోతాను. ఇప్పటిదాకా నేను చెప్పిందేమో యోగః కర్మస కౌశలం యోగస్థ కురు కర్మాణి సమత్వం యోగ ఉచ్యతే అని నేనేమో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త కర్మని ఇన్ని మాటలు చెప్పి ఇవన్నీ చెప్పినందుకు నాకు సత్కారం చేయండి శాలువాలు కప్పించుకుంటే ఇంకా నేను చెప్పింది ఏమిటి చెప్పినట్టు భగవద్గీత ఇదిగో ఇంటూ 0 అవుతుంది. అందుకని నాకు మీరు చెయ్యగలిగిన మహోపకారం ఏమైనా ఉంటే నాకు మీరు చెయ్యి సత్కారం చెయ్యొద్దని నేను అన్న మీ మనసు దిగులు పొందుతుంది. నాకు తెలుసు సుబ్బారావు మనసు అప్పుడే ముఖం మారిపోతోంది, మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు నాకు సత్కారం చేసినట్టే. నేను పొంగిపోయే సత్కారం ఏమిటి అంటే బాబాగారికి నైవేద్యం పెట్టిన 2 అరటిపళ్ళు 3 తామలపాకులు 2 వక్కలు నాకు ఇవ్వండి చాలు. కాబట్టి అది నేను పరిపూర్ణ సత్కారంగా స్వీకరించి పొంగిపోయి ఎప్పుడెప్పుడు సుబ్బారావు గారు ఉత్సవం చేసినా అది 3 పువ్వులు 6 కాయలై కొన్ని వేల మందికి ఫలితాన్ని అందించేదై పరమేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని పరిపుష్టం చేసి కొవ్వాడ గ్రామంలో ప్రత్యేకించి మిగిలిన చోట్ల పాపం ఆయన ఎన్నో చేస్తుంటారు. ఈ గ్రామంలో సనాతన ధర్మం వేళ్లు ఊంచుకుని ఇలాగే పదిలంగా నిలబడడానికి గొడుగులా నిలబడిన మహానుభావుడు సుబ్బారావు గారు. అటువంటి సుబ్బారావు గారికి భగవంతుడు అన్ని విధాలా శ్రేయస్సు ఇవ్వాలని నేను త్రికరణ శుద్ధిగా ఇంత పవిత్రమైన వేదిక మీద ఒక్క మాట నా మనసులో లేనిది నేను చెప్పను. త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించి భగవంతుని పాదములకు శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేసి నేను వేడుకుంటున్నాను. కాబట్టి మనందరం కోరుకునేదే సుబ్బారావు గారు చిరాయులై ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఎన్నో జరిగితే చూసి పొంగిపోగలిగితే చాలు నాకు పరమానందం.
1: నాకు కోటేశ్వరరావు గారు మీరు సభకు వచ్చి

ప్రసంగం చేయండి అని కూడా నన్ను అడగక్కర్ల, నేనే వచ్చి చూసి వెళ్ళిపోతుంటాను సంతోషంగా. నన్ను నేను ఇవాళ రాలా మధ్యాహ్నం భోజనాల దగ్గరికి, ఒక్కసారి అక్కడ నిలబడి అంతమంది స్త్రీలను చూసి పొంగిపోయా కామరాజు గారితో వస్తూ, ఆ లోపలికి వెళ్ళి అంతమంది అన్నం తింటుంటే పొంగిపోయా చూసి, ఓ ఎంతమంది ఎంత సంతోషంగా వచ్చారు, నా తండ్రి ఇన్ని ముఖాలతో తింటున్నాడు, పరవశించిపోయి. నాకు ఏదో కాస్త నైమిత్తిక కర్మాచరణ ఉంది కాబట్టి కాస్త మధుర పదార్థాన్ని పంక్తిలోకొచ్చి తినకుండా వెళ్ళకూడదు కాబట్టి మధుర పదార్థాన్ని నోట్లో వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాను. కాబట్టి సుబ్బారావు గారు అక్కడ ఉన్నారా లేరా, నన్ను నాకు స్వాగతం పలికారా లేదా, నేనేమైనా అడిగానా? లేదు. నాకు సుబ్బారావు గారు చేసిన కార్యక్రమం జయప్రదం అయితే చూసి సంతోషించడమే నాకు అదృ నాకు సంతోషం. కాబట్టి సుబ్బారావు గారు ఇలా కార్యాలు చేసి సఫలీకృతం అయితే చాలు నాకు. ఉపన్యాసం కోటేశ్వరారు మీరు చెప్పండి అని అడగలేదని కూడా నేను నొచ్చుకోను. నన్ను పిలవకపోయినా నేను వచ్చి కూర్చుంటాను, వింటాను, చూస్తాను, పొంగిపోతాను. సుబ్బారావు గారి ఆయుర్దాయం కోసం, ఆయన ఆరోగ్యం కోసం, ఆయన శ్రేయస్సు కోసం, ఆయన 10 మందికి గొడుగులా నిలబడగలిగిన సమర్థత ఈశ్వరుడు ఆయనకి ఆయన కుటుంబానికి అలా ఉంచాలని ఒక మాట కాదు 10 మార్లు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాను. ఆయన మీద నాకున్న గౌరవం ప్రేమ అటువంటివి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో పూర్తి చేస్తూ స్వస్తి.

0: FM 90.4. పశువుల పెంపకంలో మంచి సూక్ష్మజీవులని వాడటం. వేల సంవత్సరాల కొద్దీ మాంసం పాల కోసమే కాక డబ్బు సంపాదించడానికి కూడా పశువులని పెంచుతున్నారు. కానీ మేత భూములు అంతకంతకు తగ్గిపోతున్నాయి. పశుదాణ ఖరీదు పెరిగిపోవడంతో పశువుల పెంపకంలో లాభాలని రాబట్టుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పశువులని చిన్న చిన్న జాగాల్లోనూ కొట్టాల్లోనూ ఉంచితే అది దుర్వాసనకి అపరిశుభ్రతకి కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పశువులకి పాక్స్, ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ వంటి తీవ్రమైన రోగాలు సోకే అవకాశం ఉంది. అంతేగాక పేలు, ఈగల ద్వారా వ్యాపించే రోగాలు కూడా పశువుల ఉత్పాదకతని తగ్గిస్తాయి. పశువుల మీద విపరీతంగా వాడుతున్న యాంటీబయాటిక్స్ వల్ల రోగాలు సంక్రమణ చికిత్స కోసం మనుషుల మీద వాడుతున్న యాంటీబయాటిక్స్ ప్రభావం నశిస్తుంది. ఇది ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కల్పిస్తుంది. ఈ వీడియోలో బంగ్లాదేశ్కి చెందిన అనుభవజ్ఞులైన రైతుల నుంచి దాణా ఖరీదుని తగ్గించడానికి మంచి సూక్ష్మజీవులు ఎలా దోహదపడతాయో, పశువులకి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పి వాటి ఆరోగ్యాన్ని అవి ఎలా నిలుపుతాయో నేర్చుకుందాం. ప్రకృతిలో ఉచితంగా లభించే మంచి సూక్ష్మజీవులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. మంచి సూక్ష్మజీవులు వ్యర్థాలను వేగంగా కుళ్ళబెట్టి చెడు క్రిములను నాశనం చేస్తాయి.
1: మా పొలంలో దుర్వాసన రాకుండా సూక్ష్మజీవులని వాడతాం. పొలం చుట్టుపక్కల్లో చెడు పాథోజన్లని, ఈగల్ని కూడా అవి అరికడతాయి.
0: దాణాలోనూ, తాగే నీళ్లలోనూ మంచి సూక్ష్మజీవులని కలపడం పశువుల ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. మంచి సూక్ష్మజీవులను దాణాలో కలిపితే దానిలో పోషకాలు పెరుగుతాయి.
2: రుచి వాసన బాగుంటాయి కాబట్టి ఇలాంటి దాణాని పశువులు బాగా మేస్తాయి. ఈ దాణాన్ని పశువులు జీర్ణం చేసుకోవడానికి సూక్ష్మజీవులు తోడ్పడతాయి.
0: మంచి సూక్ష్మజీవులు కలిపిన దాణాన్ని మీ పశువులకి మేపితే కాన్సన్ట్రేటెడ్ దాణా మోతాదుని తగ్గించవచ్చు.
2: గడ్డి మీద మంచి సూక్ష్మజీవులను చల్లి దాని మీద అరగంట సేపు మూత పెడతాం. దానివల్ల గడ్డి మెత్తపడుతుంది. పశువులకి అది బాగా

0: నచ్చుతుంది. ఏవైనా చెడు క్రిములు గాని బూజులు గాని ఉంటే అది వాటిని చంపేస్తుంది.
1: మీకు దగ్గర్లోని వ్యవసాయ పశువుల దుకాణంలో గాని, విశ్వవిద్యాలయంలో గాని, ఎక్స్టెన్షన్ సేవ నుంచి గాని మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం లేక ఈఎంని కొనవచ్చు. వాడే ముందు సూక్ష్మజీవులని తప్పకుండా సక్రియం చేయాలి. 2 గుప్పెళ్ల మలాసలని, 2 గుప్పెళ్ల ఈఎంని తాజా నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని 100 లీటర్ల నీళ్లలో కలిపి గాలిచోరని పీపాలో పోసి నీడలో ఉంచాలి. మొదటి రోజున రోజుకి 2 సార్లు గ్యాస్ని వదలాలి. 2వ రోజు నుంచి రోజుకి 1 సారి చేయాలి. 5 నుండి 10 రోజుల్లో సూక్ష్మజీవులు సిక్రయమై వాడడానికి సిద్ధమవుతాయి. ఉప్పని తీయని వాసన వల్ల అది మీకే తెలుస్తుంది. స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. 2 గుప్పెళ్ల బియ్యం, గోధుమలు లేక మొక్కజొన్నలని ఒక మట్టి కుండలో పోయాలి. ఇంకో కుండలో 2 గుప్పెళ్ల సగం ఉడికిన పప్పులు పోసి 2 గుడ్డతో కప్పాలి. పప్పులు పోసిన కుండని వెదురు పొదలో గాని, చీకటిగా తేమగా ఉండే చోట గాని పెట్టి ఆకులతో కప్పాలి. మంచి సూక్ష్మజీవులు చీకటిగా తేమగా ఉండే చోట్ల బాగా పెరుగుతాయి. బియ్యం పోసిన కుండని గడ్డివాములో పెట్టాలి. ఇక్కడి ఉష్ణోగ్రత స్థిరంగా వెచ్చగా ఉంటుంది. పెరిగే బూజు సూక్ష్మజీవులకి అలాంటి వాతావరణం అవసరం. 5-6 రోజుల తర్వాత సూక్ష్మజీవులు పెరిగి తెల్లని నూలుదారల్లా కనిపిస్తాయి. ఇప్పుడు 12 చెంచాలు లేక 200 మిల్లీలీటర్ల బియ్యం కడిగిన నీళ్లలో 12 చెంచాల మలాసాలని కలపాలి. అందులో 2 చెంచాల పెరుగుని, 1/2 చెంచా లేక 6-7 గ్రాముల ఈస్ట్ని కలపాలి. వాటిని చక్కగా కలపాలి. ఇప్పుడు బియ్యం పోసిన కుండలోంచి, పప్పులు పోసిన కుండలోంచి 1/2 చెంచాడు చొప్పున సూక్ష్మజీవులను తీసుకోవాలి. ఈ 2 లీటర్ల నీళ్లలో కలపాలి. సూక్ష్మజీవులని సంక్రయం చేయడానికి ఈ మిశ్రమాన్ని గాలిచోరని జాడీలో పోసి వారంపాటు నిలువుంచాలి. రోజుకి 1-2 సార్లు జాడీలోని గ్యాస్ని విడుదల చేయడాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ మంచి సూక్ష్మజీవులని వాడుకునే రకరకాల పద్ధతులని చూద్దాం. మీ కొట్టంలో దుర్వాసనని అరికట్టడానికి పేడను, మూత్రాన్ని విడివిడిగా ఉంచేందుకు ప్రయత్నించాలి. పేడతో మూత్రం కలిస్తే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు విడుదలై దుర్వాసనకి కారణమవుతాయి. పొడి తవుడు, రంపపు పొట్టు, కొబ్బరి పొట్టు లేక గడ్డిని నేల మీద పరచి దానిమీద క్రమం తప్పకుండా సూక్ష్మజీవులని చల్లుతుండాలి.
0: 1 లీటర్ సూక్ష్మజీవులని 100 లీటర్ల నీళ్లలో కలిపి గడ్డి పరుపు మీద చల్లుతాను. మంచి సూక్ష్మజీవులని పరుపు పీల్చుకుని చెడు క్రిముల్ని చంపేస్తుంది. కొట్టం బయట పేడ, ఇతర వ్యర్థాలు కుప్పబోసే చోట కూడా చల్లుతాను. దీనివల్ల ఈగలు, పేలు రావు, చెడు వాసన కూడా ఉండదు. మేం మా వ్యర్థాలని సరిగ్గా నిర్వహించగలం. ఆవు పేడని, గడ్డి పరుపుని చక్కగా పనికొచ్చే ఎరువుగా మార్చుతుంది. దాన్ని మేము రైతులకి అమ్ముతాం.
1: మీ పశుదానాన్ని శుద్ధీకరించడానికి 1/2 చెంచాడు సూక్ష్మజీవులను, 1/2 చెంచాడు మలాసలని 1.5 లీటర్ల నీళ్లలో కలిపి ఈ మిశ్రమాన్ని 10 కిలోల దానాకి కలపాలి. లేదా 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 900 మిల్లీలీటర్ల నీళ్లలో కలిపి 10 కిలోల కాన్సన్ట్రేట్ దానాలో కలపవచ్చు. దీన్నొక సంచిలోనో పీపాలోనో ఉంచవచ్చు. అది పులిసినప్పుడు వచ్చేటి పులుపు వాసన వల్ల ఫీడ్ సిద్ధమైందని తెలుస్తుంది. వేడి వాతావరణంలో 3 నుంచి 4 రోజులు, శీతాకాలంలో 7 నుంచి 8 రోజులు పడుతుంది.
0: ఒక్కోసారి మేము రెడీమేడ్ దానాని కొంటాం. కొన్న ప్రతిసారి దాన్ని దేశీ సూక్ష్మజీవులతో శుద్ధి చేస్తాం. దానాలో ఏదైనా చెడు క్రిములు గాని బూజు గాని ఉంటే మంచి సూక్ష్మజీవులు వాటిని చంపేస్తాయి. ఇలా పులిసిన దానాని పశువులు బాగా ఇష్టపడతాయి. మా కాన్సన్ట్రేట్ దానాన్ని మేమే తయారు చేసుకుంటాం. వేర్వేరు దినుసులను తెచ్చి వాటిల్లో దేశీయ సూక్ష్మజీవులని సరిగ్గా కలిపి గాలి చొరని సంచిలోనూ పీపాల్లోనూ ఉంచుతాం. 3-4 రోజుల తర్వాత దాన్ని గడ్డిలో కలిపి పశువులకి మేపుతాం. దాన్ని అవి చాలా ఇష్టపడతాయి. దాని వాసన పశువులకి నచ్చుతుంది కాబట్టి అవి దాన్ని చాలా తొందరగా తింటాయి. మంచి సూక్ష్మజీవులు అరుగుదలకి తోడ్పడతాయి.
1: మేపడానికి ముందు పచ్చని దానా మీద గాని, సైలేజ్ మీద గాని సూక్ష్మజీవులని స్ప్రే చేయవచ్చు. 6 చెంచాలు లేక 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పచ్చగడ్డి మీద లేకపోతే ఎండుగడ్డి మీద స్ప్రే చేసి 3 నుండి 4 గంటల పాటు మూసి ఉంచాలి. ఆ తర్వాత ఆ గడ్డిని పశువులకి మేపవచ్చు. ఆవులు తాగే నీళ్లు

0: లో కూడా సూక్ష్మజీవులని కలపవచ్చు. దానివల్ల పశువుల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజు నీళ్లు మార్చిన తర్వాత దాన్ని కలపాలి. దూడలకు చెంచాడు మిశ్రమాన్ని 75 మిల్లీలీటర్ల తాజా నీళ్లలో కలపాలి. మరి ఈ వీడియో నుంచి మనం నేర్చుకున్నదేంటి? ప్రకృతిలో మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేక ఈఎంని మీకు దగ్గరలోని వ్యవసాయ వస్తువుల షాపులో కొని వాటిని మలాసలు నీళ్లతో సంక్రియం చేయవచ్చు. లేదంటే స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. వాడే ముందు మిశ్రమంలో నీళ్లు తప్పకుండా కలిపి పల్చగా మార్చాలి. కాన్సన్ట్రేట్ దానా, సైలేజ్, పచ్చగడ్డికి సూక్ష్మజీవులను కలిపితే వాటి పోషక తత్వాలు పెరిగి అరుగుదల మెరుగవుతుంది. పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి పశువులు తాగే నీళ్లలో మంచి సూక్ష్మజీవులను కలపవచ్చు.
1: దేశీయ సూక్ష్మజీవులని వాడుతూ ఉంటే మాకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతున్నాయి. మా ఆవులు తక్కువ జబ్బు పడుతున్నాయి కాబట్టి మాకు మందుల ఖర్చు తగ్గుతోంది. ఆ ఆవులు ఎంతో ఆరోగ్యంగా తెలివిగా కనిపిస్తాయి కనుక అందరికీ అవి నచ్చుతున్నాయి.
2: এটা মানে যে কোনো ক্রেতাই এটা কিনে নেবে গরুর স্বাস্থ্য দেখে।

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయ మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: என் மாதிரி, எம்பிபிஎஸ் எம்எஸ், எம்சிஎச் சர்ஜிக்கல் ஆங்காலஜி, எஃப்ஐ எம்ஏஎஸ் கேன்சர் சர்ஜன்,
1: விநாயகா மல்டி ஸ்பெஷாலிட்டி ஹாஸ்பிட்டல், ஜேபி ரோட், భీమవరం.
2: పంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
0: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9176126269.
1: విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విశ్వాసాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మరి ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ అర్జే గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మరి ఇప్పుడు బీట్రూట్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి. బీట్రూట్లో కొవ్వు, కొలెస్ట్రాల్ శాతం అతి తక్కువ, జీర్ణక్రియకు దోహదం చేసే పీచు ఎక్కువ, ఏబీసీ విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్ ఉంటాయి. బీట్రూట్ రక్తపోటును తగ్గిస్తుంది. గర్భిణీలో కొత్త కణాల ఉత్పత్తికి బీట్రూట్ ఉపయోగపడుతుంది. బీట్రూట్ రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు కాలేయానికి టానిక్ లా పనిచేస్తుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ తో బాధపడే వాళ్లకు బీట్రూట్ మంచి ఫలితాన్ని ఇస్తుందటండి. బీట్రూట్ లో చక్కెరలు నిదానంగా విడుదలవుతాయి. కాబట్టి మధుమేహంతో బాధపడే వారు కూడా బీట్రూట్ తీసుకోవచ్చు. మరి ఉన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్

0: గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విషన్ 90.4. మరి ఇప్పుడు పులిపిల్లి గురించి తెలుసుకుందామండి. మరి ఈ పులిపిల్లి వెనక ఎన్నో అపోహలు ఉన్నాయి. మరి ఆ అపోహలు ఒకటి, పులిపిల్లలు జన్యుపరంగా వస్తాయా? కుటుంబంలో ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందా? మరి దీని వెనకాల ఉన్న వాస్తవం ఏంటంటే, పులిపిల్లలు ఇంట్లో ఒకరికి ఉంటే మరొకరికి సంక్రమించే అవకాశం ఉంటుంది, కానీ జన్యుపరంగా వచ్చే అవకాశం లేదంటున్నారు. ఒకరి వాడిన సబ్బు, టవల్ మరొకరు వాడడం వల్ల, పిల్లల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు, దగ్గరికి తీసుకున్నప్పుడు చర్మం తగలడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వస్తాయి. అలాగే ఒక చోట పులిపిల్లి ఉంటే ఆ వ్యక్తికి తన టవల్ ద్వారానే అనేక చోట్ల పులిపిల్లి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పులిపిల్లి దగ్గర వారు టిష్యూ పేపర్ తో తుడిచిపారేయడం మంచిది. లిజనవాస్ మరి విన్నారు కదండి. మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.

0: పొత్తింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 550

0: ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు అజినోమోటో గురించి తెలుసుకుందామండి. అజినోమోటో అదేనండి టేస్టింగ్ సాల్ట్. అజినోమోటో పేరుతో వంటల్లో ఉపయోగించే దినసు మెనోసోడియం గ్లూటామేట్. జపాన్ కి చెందిన ఒక సంస్థ దీన్ని అజినోమోటో పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. దాంతో ఆ పేరే వాడుకలోకి వచ్చేసింది. వనస్పతికి డాల్డా అని, రిఫ్రిజిరేటర్ కి ఫ్రిడ్జ్ అని, ఫోటో కాఫీకి జిరాక్స్ అని పేర్లు వాడకంలోకి వచ్చినట్లే ఇది కూడా. ఇంతకీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అజినోమోటో నరాల మీద దీర్ఘకాలంగా దుష్ప్రభావాన్ని చూపిస్తుందని పరిశోధనలో నిర్ధారణ అయింది. మెనోసోడియం గ్లూటామేట్ వాడకం వల్ల 60 నిండిన వారిలో పక్షవాతం, మతిమరుపు, పార్కిన్సన్స్ వ్యాధి, చేతులు మెడ వణకడం, ఆందోళన, డిప్రెషన్ వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువటండి. ఇంతకీ అజినోమోటో వాడకం వల్ల వంటల్లో రుచి పెరుగుతుందా అంటే అదీ లేదు. అజినోమోటో నాలుకకు అంటిన వెంటనే మెదడు మీద ప్రభావం చూపించి పదార్థం రుచిగా ఉన్న భావనను కలిగిస్తుంది. వాస్తవంగా రుచిగా ఉన్న పదార్థాన్ని తిన్నప్పుడు సహజంగా నరాలు ఉద్దీపన చెంది రుచి భావనను కలిగించాలి. ఆ పనిని ఇది కృత్రిమంగా చేస్తుంది. లిజనాస్ మరి విన్నారు కదండి. మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విషన్ 90.4. మరి ఇప్పుడు ఒక ఆసనం గురించి తెలుసుకుందామండి. మరి ఆ ఆసనం పేరే ఆకర్ణ ధనురాసనం. ఈ తరం పిల్లలు, యువతను ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఒకటి స్థూలకాయం, రెండవది వంగిపోతున్న భుజాలు. కిలోల బరువున్న స్కూల్ బ్యాగులు మోసి మోసి వంగిపోయిన భుజాలు నీటారుగా అయ్యేందుకు ఆకర్ణ ధనురాసం చాలా ఉపకరిస్తుంది. మరి ఈ ఆసనం ఎలా వేయాలంటే, రెండు కాళ్ళను చాపి కూర్చోవాలి. కుడి చేతితో ఎడమ కాలి బొటన వేలును, ఎడమ చేతితో కుడికాలి బొటన వేలును పట్టుకోవాలి. ఇప్పుడు కుడి చేతితో ఎడమ కాలి మడమను తీసుకువచ్చి కుడికాలి తొడ మీద ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుని వదలకుండా బిగించాలి. కుడి చేతితో ఎడమ కాలి బొటన వేలిని కుడి చెవి దగ్గరకు తీసుకురావాలి. ఈ స్థితిలో కుడి మోకాలు నేల మీద ఉంచి పైకి లేవకూడదు. ఎడమ చేయి కుడికాలి బొటన వేలిని పట్టుకునే ఉండాలి. వెన్నుముక వీలైనంత నిటారుగా ఉంచాలి. ఆసన స్థితిలో వచ్చిన తర్వాత దృష్టిని ఎదురుగా ఉన్న ఒక బిందువు మీద కేంద్రీకరించాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా యథాస్థితిలోకి రావాలి. ఇలాగే రెండవ కాలితోనూ చేయాలి. అప్పుడు ఆకర్ణ ధనురాసనం ఒక రౌండ్ పూర్తయినట్లే. ఇలా రోజుకు 3 రౌండ్లు వేస్తే సరిపోతుందండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. లిజనర్స్, మరి విన్నారు కదండి, రేపు మళ్ళీ ఇదే సమయానికి మీతో మరికొన్ని కొత్త విషయాలు పంచుకునేందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే గౌరీ.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
4: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజ్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీస్.

0: బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు

దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం వేమన పద్యాలు తెలుగు పాఠం వింటారు.
1: చిత్తశుద్ధి కలిగి

మునకు నెల్త విశ్వదాభిరామ వినురవేమ. ఈ విశ్వదాభిరామ వినురవేమ ఈ పదాన్ని ఇది మకుటం అంటాం. అంటే ప్రతి పద్యములో కూడా చివరి పాదం మనకు విధేయన పడుతుంది. వీటిని వేమన పద్యాలు అంటారని మనందరికీ తెలిసిందే. ఈ పద్యంలో కొన్ని కొన్ని మాటలున్నాయి, అవి తప్పనిసరిగా మనం ఆలోచించాల్సిందే. ఉదాహరణకు, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు అన్నాడు మొదటి పాదంలో. అంటే స్వచ్ఛమైనటువంటి మనస్సుతోటి, అంటే ఏమాత్రము కల్మషము లేకుండా, ఏమంటాం ఇష్టపూర్తిగా అంటాం చూడండి అలా అనమాట. చిత్తశుద్ధి అంటే మనస్సులో ఏ విధమైన కల్మషము లేకుండా అలా చేసిన పుణ్యము కొంచెమైనా అది కొదువ కాదు. అంటే మనస్ఫూర్తిగా చేసినటువంటి పుణ్యము ఏదైనా పని అది కొంచెమైనప్పటికీ కూడా అది తక్కువతో సమానము కాదు, అది ఎక్కువే, అది గొప్పయే. విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత, ఆహా ఇటువంటి ఉపమానం చక్కగా చెప్పాడు చూసారా. అదే వేమన ప్రత్యేకత. మర్రి వృక్షమేమో ఇంత పెద్దది, ఎత్తైనది, విత్తనమేమో చిన్నది. కాబట్టి మనము చిత్తశుద్ధితోటి చేసినటువంటి పుణ్యము అది మర్రి విత్తనమంతా అయినా చిన్నదైనా సరే గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది సుమా అని చెప్పడం అన్నమాట ఇక్కడ. కాబట్టి భావం ఏంటంటే మంచి మనస్సుతో చేసిన పుణ్యము కొంచెమైనా అవి తక్కువగా భావించరాదు, చిన్న మేలైన విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నదే అయినా చెట్టు చాలా పెద్దదిగా ఎదుగుతుంది కదా. ఎదగటమే కాదు అనేక మంది బాటసారులకు నీడనిస్తుంది, అది అర్థం చేసుకోవాలి. ఇక రెండో పద్యానికి వద్దాం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదా.

ఇక్కడ రెండు విషయాలు, చాలా గొప్ప విషయాలు చెప్పాడు. ఆత్మశుద్ధి, భాండశుద్ధి, మళ్ళీ చిత్తశుద్ధి అన్నాడు. చూశారా, అంటంతో పాటు శివపూజ అన్నాడు. అక్కడ ఏ మతము ఇది కాదు మనకు కావాల్సింది, దీని భావం వినండి. ఆత్మశుద్ధి అంటే మనస్సులో ఏ విధమైన మాలిన్యము లేకుండా, అలాగే భాండశుద్ధి, ఇది వంటకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి భాండం అనేటువంటి దాన్ని మనం పరిశుభ్రం చేశామా చేయలేదా అనేటువంటి విషయం చూడాలి. అందుకని ఆ మాట భాండశుద్ధి లేని పాకమేలా అన్నాడు. పాకం అంటే శాఖ పాకములు అంటాం కదా మనం, వంటలు మొదలైనటువంటి. అలాగే మళ్ళీ చిత్తశుద్ధి లేని శివ పూజ. చిత్తం చెప్పుల మీద, భక్తి ఏదో శివుడి మీద, భక్తి శివుడి మీద అంటుంటాం చూడండి మనం, అలా కాకూడదు. శివుడి మీద నువ్వు నిజమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉంటే ఒక్క నమస్కారం మంచి మనస్సుతోటి చెయ్యి, ఆ భగవంతుడికి ప్రతిఫలమిస్తాడు. కాబట్టి ఈ పద్యంలో ఆత్మశుద్ధి, భాండశుద్ధి, చిత్తశుద్ధి ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటి పదాలు. మామూలు నాలుగో పదం విశ్వదాభిరామ వినురవేమ. భావం ఏంటంటే వెరసి, నిర్మలమైన మనస్సుతో చేయని, అంటే మంచి మనస్సుతో చెయ్యాలి, నిర్మలమైన మనస్సుతో చేయని, ఆచారాల వల్ల ప్రయోజనం లేదు. అట్లాగే వంట చేసే పాత్రను తోమకుండానే వంట చేస్తే ఆ పదార్థం తినడానికి మంచిది కాదు, కాదు పనికి రాదు కదా. అట్లే నిశ్చలమైన మనస్సుతో చేయనటువంటి శివపూజ వలన పుణ్యము లభించదు సుమా. తర్వాత పద్యానికి వద్దాం. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తిగల్గు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ చూడండి, గంగి గోవు పాలు, ఇక్కడ ఈ గంగి శబ్దానికి ఏంటి అనేటువంటిది కూడా మనం చూడాలి. అరే అది ఉత్తరేగు కాదు, గంగరేగు పండ్లు. గంగి, గంగా, ఇట్లా రకర, గంగా అంటే మళ్ళీ నీరు నది అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ గంగి గోవు పాలు అంటే శ్రేష్టమైనటువంటి ఆవు పాలు. మనకు మామూలుగా శాస్త్రంలో కూడా ఇక్కడ విషయం ఏంటంటే, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు. పెద్ద కుండ నిండా, ఇప్పుడు ఇంగ్లీష్లో అంటాం జగ్గు నిండా, అక్కర్లే మనకు, అన్నైనా సరే గరిటెడైన మంచి శ్రేష్టమైనటువంటి ఆవు పాలు మనకు చాలు. కడివెడైననేమి కరము పాలు, కడవ అనేటువంటి మాట మనకు తెలుసు, బుంగ, కడవ, కుండ, కడివెడైననేమి కరము పాలు, కరము గాడిద. మూడవ పాదం దగ్గరకు వచ్చేసరికి చూడండి ఎటువంటి విషయం చెబుతున్నాడు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. పట్టెడు, పిడికెడు కొన్ని మాటలు ఉన్నాయి మనకు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. వెరసి సారాంశం ఏమిటంటే, మంచి ఆవు పాలు గరిటెడైనా త్రాగడానికి శ్రేష్టంగా ఉంటాయి, అంటే రుచికరంగా ఉంటాయి. గాడిద పాలను కడవిడిచ్చినా మనం త్రాగలేం కదా. అలాగే ప్రేమతో పెట్టే పిటికెడు భోజనం కూడా మనిషికి సంతోషాన్ని కలుగజేస్తుంది అనేటువంటి భావాన్ని వేమన తన పద్యంలో చెబుతున్నాడు. ఇక తర్వాత పద్యం చూడండి. నికమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు వెళుకు రాళ్ళు తట్టెడేల, చదువ పద్యమరయ చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. ఏమంటున్నాడు, నిక్కమైన, సత్యమైన, అసలు సిసలైన అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మంచి నీలం ఒక్కటి చాలు, తళుకు బెళుకు, తళుకు తళుకు కాదు లా లా అనేటువంటి వర్ణాన్ని బాగా పలకటం నేర్చుకోవాలి. తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా, ఇన్నెందుకు కాబట్టి తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా. చదువ పద్యమరయ్య చాలదా ఒక్కటి అని కూడా రూపాంతరం ఉంది. చదువ పద్యమన్నా మంచి పద్యము, సారాంశము అంటే దాంట్లో ఒక నీతి, దాంట్లో ఒక పటుత్వము, దాంట్లో ఒక విషయము ఉన్నటువంటి పద్యము.

ఒక్క డిజానదా? ఎన్నో ఎందుకు? భావం ఏంటంటే, శ్రేష్టమైన నీలపు రాయి ఒక్కటి ఉన్నా చాలు, దానికి చాలా విలువ. ఊరికే ఏదో గాజురాళ్ళలా అంటాను చూడండి, పై రత్నాల మాదిరిగా తళతళ మెరిసే రాళ్ళు తట్టనిండా ఉన్న ప్రయోజనం ఏమిటి? అంటే విలువ లేదన్నమాట. అలాగే ఈ లోకంలో మంచి

0: ಕಡುಮುಗಲುಗು. ಈಗ ಕಡುಪು ಚೊಚ್ಚಿ ಇಟ್ಟಟ್ಟು ಸೆಯದ ವಿಶ್ವದಾಭಿರಾಮ ವಿನುರವೇಮ.
1: ఏమంటున్నాడంటే
0: హీన గుణము వాణి, గుణము గుణము కాదు గుణము, హీనమైనటువంటి గుణమున్నటువంటి వాణ్ణి పోనీలే పాపం అయ్యో అని ఇల్లు చేరనిస్తే ఎంత వాడికైనా ఇడుము గలుగు. అంటే కష్టము ఆపద ఏదో ప్రమాదం ఉంది కాబట్టి హీనుణ్ణి మనం దారిదలిచి మన ఇంట్లో చేస్తే వాడు ఏదో అపకారం చేస్తాడు. ఎలా? ఈగ కడుపు చచ్చి ఇట్టట్టు చేయదా. ఈగ కడుపులోకి పోయిందనుకో ఇటు అటు చేసి మొత్తానికి వాంతులు రావటము, తిన్నదంతా కక్కోవటము, అయ్యో మనం తిన్నదంతా కూడా చివరకు వ్యర్థమైపోతుంది, వేస్ట్ అంటాం చూడండి మనం, అలా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ హీనుడు అనేటువంటి వాడు ఎటువంటి వాడు? ఈగతో సమానము. అందువల్ల భావం ఏంటంటే ఈగలు వాలి కలుషితమైన ఆహారం గనక కడుపులోకి ప్రవేశిస్తే మన ఉదరములోకి ప్రవేశించినప్పుడు ఏ విధముగా బాధ కలిగిస్తుందో ఆ విధంగానే హీనుణ్ణి, దుష్టుణ్ణి, చెడ్డవాడిని అటువంటి వాణ్ణి ఇంటిలో ఉంచుకుంటే అలాంటి ఆపదలే మనకు కలగజేస్తాడు. కాబట్టి వాణ్ణి దూరంగా పెట్టడమే మంచిది. తర్వాత పద్యానికి వద్దాం.
2: వేరు పురుగు జేరి వృక్షం భుజరచును, చీడ పురుగు జేరి చెట్టు జరచు, కుచ్చితుండు జేరి గుణవంతు జరచురా, విశ్వదాభిరామ వినురవేమ.
0: ఏమంటున్నాడు? వేరు పురుగు వృక్షం పైకి బ్రహ్మాండంగా ఉండొచ్చు, ఆ లోపల కింద వేరు పురుగు అంటాం చూడండి మనం, అది చేరి చిన్నగా అది ఎండిపోయేదాకా వచ్చేస్తుంది అన్నమాట. అందువల్ల ఏమన్నాడు? వేరు పురుగు జేరి వృక్షంబు చెరచును, పాడు చేస్తుంది. చీడ పురుగు జేరి చెట్టు జరచు, చీడ ఇప్పుడు చిక్కుడు పాదులకు దొండపాదులకు చీడ అంటాం చూడండి మనం, అటువంటి చీడ పురుగు జేరి చెట్టునే జరుస్తుంది. కుచ్చితుండు జేరి గుణవంతు జరుచురా, దీన్ని బట్టి వచ్చింది. కుచ్చితుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే గుణవంతుడైనటువంటి వాణ్ణి అపమార్గాన్ని పట్టిస్తాడు, అది వేమన చెప్పింది. అంటే దుష్టులతోటి సహవాసము ఎప్పుడూ చేయరాదు అని చెప్పడానికి చక్కటి మాట మూడవ పాదంలో చెప్పాడు. అంటే వేరు పురుగు వల్ల చెట్టు ఆశాంతం ఎండిపోతుంది, చీడ పురుగు చెట్టు ఆకుల్ని తిని సంపూర్ణంగా పాడు చేస్తుంది. అదేవిధంగా దుర్మార్గుడైనటువంటి వాడు లేదా చెడ్డవాడైనటువంటి వాడు గుణవంతుడైనటువంటి వాణ్ణి తప్పనిసరిగా చెడగొడతాడు. కాబట్టి సజ్జన సాంగత్యమే ఉండాలి కాని దుర్జన సాంగత్యం ఉండకూడదు అని దీని యొక్క భావన. తర్వాత
2: పట్టుపట్టరాదు పట్టి విడువరాదు, పట్టనే నిబిగియ పట్టవలయు, పట్టి విడచుకున్న పరక చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమా.
0: అన్నిట్లో చూడండి, పట్టు పట్టు పట్టు ఈ శబ్దాలంకారం అంటాం, వచ్చిన మాటే వస్తూ వస్తుంటే పద్యానికి ఒక అందం. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు, ఆటవెల్ది పద్యాలు కాబట్టి ఇదేంటంటే ఒక మంచి నర్తకి, ఆటవెల్ది అంటే నర్తకే, డ్యాన్స్ కనుక చేస్తున్నప్పుడు నృత్యం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో కళ్ళకు అక్కడ ఆహ్లాదం, ఇక్కడేమో చెవులకు ఆహ్లాదం. పట్టి విడవటం కన్నా పరక చచ్చుట మేలు అన్నాడు. ఈ పరక చచ్చుట అనేది కూడా మనకు వ్యవహారంలో ఉన్నదే, తనువు చాలించడం చాలు మేలు అలా అనమాట. అంతేగాని ఇక్కడ ప్రత్యేకంగా విడిగా విశిష్టమైనటువంటి అర్థమేం లేదు. అసలు పట్టుదలే పట్టకూడదు, ఒకవేళ పట్టుబట్టినట్లయితే ఆ పట్టును వదలకూడదు. ఉడుం పట్టురా అంటాం చూడండి, అలా పట్టాలన్నమాట. మళ్ళీ ఉడు అంటే ఏంది పిల్లలకు తెలియపోవచ్చు, అదొక చిన్న ఈ తొండలు మొదలైనటువంటి లాగానే బల్లుల్లాగానే ఒక పెద్ద బల్లి. కాబట్టి అసలు పట్టుదలే పట్టకూడదు, ఒకవేళ పట్టుబట్టినట్లయితే ఆ పట్టును వదలకూడదు, పట్టిన పట్టును మధ్యలోనే విడిచిపెట్టడం కంటే మరణించడం మేలు. తర్వాత పద్యం చూడండి, ఇది అందరికీ తెలిసిన పద్యం, మనందరం మనుషులం కాబట్టి మనకు బుద్ధి వచ్చేట్టుగా చెప్పాడు ఈ పద్యం. ఏం పద్యం అది?
2: తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల ఉండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు

ఈ పద్యంలో రెండు మాటలు మీరు విధిగా తెలుసుకోవాలి. ఏమిటది? తండోపతండంబు, అలాగే ఉర్విజనులు. ఇక్కడ ఏంటంటే తండ అంటే గుంపు, సమూహము, బృందము, ఇలా మనం మాట్లాడుకుంటాం. తప్పులెన్ను వారు తండోపతండములు, ఓ అబ్బ బోలెడు మంది, బొచ్చెడు మంది అని చెప్పడం అనమాట. తండోపతండములు అంటే చాలా మంది అని చెప్పుకోవడం అనమాట. అలాగే రెండో పదం ఏంటి? ఉర్విజనులు. ఉర్విజనులు అంటే భూమి మీద ఉన్నటువంటి జనులు. అంటే ప్రతివాడికి అని చెప్పడానికి ఉర్విజనులకెల్లా ఉండు తప్పు అన్నాడు. అది అలా ఆ దృష్టితోటి తప్పులెన్ను వారు తండోపతండంబులు ఉర్విజనులకెల్లా ఉండు తప్పు. మూడో పదం ఏం చెబుతున్నాడు? తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు. ఇక్కడి నుంచే వచ్చింది ఏమిటి? గురువింద సామెత. అంటే గురువింద తన యొక్క కింద నలుపునే విధంగా ఎరుగదో, మాట్లాడేవాడు ఊరికి అవతల వాడిని గురించి మాట్లాడేవాడు తన తప్పేందో తెలుసుకోరుడు. అంటే అదే తప్పసలు. అందువల్ల ఇది వేమన రాసిన పద్యాల్లో చాలా గొప్ప పద్యం. ఇది భావం చెబుతున్నాను. ఇతరులను తప్పుబట్టేవారు చాలా మంది ఉంటారు. ప్రతి వారిలోనూ ఏదో ఒక తప్పు ఉంటుంది. అయితే ఇతరుల తప్పుల్ని వేలెత్తి చూపేవారు తమ తప్పుల్ని తాము తెలుసుకోలేరు. తెలుసుకోలేరు అంటాం కన్నా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అది వాడి యొక్క స్వభావం. అందువల్ల ఎప్పుడు కూడా అనవసరంగా నిష్కారణంగా ఇతరులను విమర్శించడం కానీ తప్పులు పట్టడం కానీ చేయకూడదు అని దీని యొక్క భావం. తర్వాత పద్యంలో సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ. ఇది మరి గబక్కున మనకి ఎవరు గుర్తొస్తారు? ఈ పద్యం చదవగానే ధర్మరాజు గుర్తొస్తాడు. భీముడును అర్జునుడు దుర్యోధనుణ్ణి బంధించి తెచ్చినప్పుడు తమ్ముళ్లకు చెబుతాడు, శత్రువును మనం మన చేతికి చిక్కినప్పుడు కొట్టడం తిట్టడం చేయొద్దురా, వాడికి ఏదైనా మేలు చేసి పంపించాలి, అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది. మరి నిజంగా కలియుగంలో సాధ్యమా? అంటే సాధ్యమేనేమో, మరి గాంధీ మహాత్ముడు కలియుగం వాడే, మరి సాధించాడు. ఇక్కడ భావం ఏంటంటే చంపదగిన ఎట్టి శత్రువు, వాడు చంపదగినటువంటి వాడైనప్పటికీ కూడా పరమశత్రువు అయినప్పటికి కూడా మన చేతిలో చిక్కినప్పుడు వాడికి కీడు చేయవద్దు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. ఇదిగో ఈ పొసగ మేలేంటి అంటే కొన్ని కొన్ని పదాలకు ఇదేంటి అదేంటంటే కరెక్ట్గా చెప్పలేము. పొసగ మేలు చేసి అంటే నువ్వు అతనికి మేలును తలపెట్టి అనేటువంటి అర్థం తీసుకోవాలి అక్కడ మనం. శత్రువుకు మనం ఏదో అంత మేలు చేసి పోరా పో అంటే నిజమైన వాడికి బుద్ధి వస్తుంది. చంపాలని అనుకున్న శత్రువు చేతికి చిక్కినా అపకారం చేయకుండా తగిన మేలు చేసి విడిచిపెట్టడమే అతనికి సరి అయినటువంటి శిక్ష అని ప్రజాకవి వేమన చెబుతున్నాడు. సరే, ఇప్పుడు చెప్పబోయేటువంటి పద్యం అందరికీ తెలుసు. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతిల్తగాదయా, విశ్వదాభిరామ వినురవేమా. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా, చచ్చిపోతున్నాం. ఇది సామెతగా పరిణమించింది, గమ్మత్తిందంటే. అలాగే చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, పద్యం మొత్తం రాకపోయినా ఈ పాదం వచ్చిన వాడు చాలా మంది ఉంటారు. ఆ చెప్పులో ఒక రాయి పడ్డది అనుకోండి, ఇక అది వాడు నరకం. అంటే మీరు అనొచ్చు, ఏ చెప్పులు ఇచ్చి తీసుకోవచ్చు కదా, తీసుకుంటే మంచిదే, అలా కాకుండానే ఏదో తొందర తొందరగా వెళ్ళాలి లేదా తెలియకుండానే చిన్న రాయి దూరి బాధిస్తున్నది అనుకోండి, ఆ బాధ ఇంత అంతా కాదు అని చెప్పడానికి చెప్పులోని రాయి, మరి చెవిలోని జోరీగా. చిన్నపిల్లలు ఒకవేళ ఏదైనా అల్లరి చేసి ఊరిగా తాతయ్య అబ్బా అమ్మ అని గొడవ చేస్తున్న అబ్బా జోరీగలాగా చెవి దగ్గర అంటాం చూడండి మనం. ఈగ వేరు, జోరీగ వేరు, కందిరీగ వేరు, ఇలా రకరకాలైనటువంటి పల్లెటూళ్ళలో చేలల్లో పనిచేస్తే, చేలల్లో చూస్తే పల్లెటూళ్ళలో ఆ వాతావరణం మనకు తెలుస్తుంది. ఇక్కడ జోరీగా అంటున్నాడు కాబట్టి చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు. చూడండి మనము పోతున్నప్పుడు చిన్న నలుసు పడుతుంది, అది మరి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నాం,
కంట్లో సున్నితం.

అయినటువంటి భాగాలు కదా, అది చాలా చికాకు పుట్టిస్తుంది, మంట పుడుతుంది, దురద పుడుతుంది, కన్ను నలుస్తాం. కాబట్టి కంటిలోని నలుసు కాలి ముళ్ళు, అది ఎక్కడుందో తెలియదు, కాళ్ళలో మాత్రం గుచ్చుకుంటుంది, నడుస్తున్నప్పుడు కలక్కుమంటుంది. ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అన్నాడు. ఇంటిలోని పోరు, ఇంట్లో యోగ్యురాలైనటువంటి ఇల్లాలు ఉండాలి, లేకపోతే ఆ భర్తకు చాలా కష్టాలు వస్తాయి. ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా, విశ్వదాభిరామ వినురవీమ. భావం వినండి, చెప్పులో పడిన రాయి, చెవిలో దూరిన జోరీగా, కంట్లో పడిన నలుసు, కాలిలో విరిగిన ముళ్ళు, ఇంటిలోని పోరు అంటే ఇల్లాలి పోరు అనమాట, అది అర్థం. పోని ఇల్లాలి ఎందుకనాలి, వేరే రకంగా కూడా ఏదైనా ఉండొచ్చు, అటువంటివన్నీ భరించలేము, భరించడం చాలా కష్టం అని చెబుతున్నాడు అనమాట. ఇంటిలోని పోరు అన్నంత మాత్రం మనం స్త్రీ పరంగానే ఎందుకు చెప్పాలి, వేరే కలహం కూడా ఉండొచ్చు, అన్నలదమ్ముల మధ్య కలహం ఉండొచ్చు, అప్పుడు ఉమ్మడి కుటుంబాలు కదా, అట్లా కూడా అనుకోవచ్చు. ఇక తర్వాత పద్యం, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలో నచదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. మరి ఇక్కడ ఏంటంటే, తల్లి, జన్మనిచ్చిన తల్లి తండ్రి మీద దయలేనటువంటి పుత్రుడు, వాడు పుట్టనేమి వాడు గిట్టనేమి అన్నాడు. పుట్ట గిట్ట చూడండి, ప్రాసయ్యత అంటారు. ఎంత బాగేసుకున్నాడు, తల్లిదండ్రుల మీద ఏమాత్రము లవమేని నలుసంత, అటువంటి ప్రేమ లేనటువంటి కొడుకు, వారిని సరిగా చూడని కొడుకు అని అనుకోవాలి. బతికున్నా చచ్చిపోయిన వాడికిందే లెక్క. ఎలా, పుట్టలో చెదలు పుడుతున్నాయి చనిపోతున్నాయి, వాటిని గురి అయ్యయ్యో పాపం చెదలు చచ్చిపోయినాయే పాపం వీటికి అనుకుంటావా, అనుకో. వీటి కుజనుడైన కొడుకును కూడా సమాజం అలా చీత్కరిస్తుంది, చీదరించుకుంటుంది, అసహ్యించుకుంటుంది, వాటికి విలువ ఇవ్వరు, అది అర్థం. అలాగే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయడం అన్నది మరణంతో సమానమే. కాబట్టి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రి మీద ప్రేమను, అనురాగాన్ని, భక్తిని పెంచుకోవాలి. ఇక తర్వాత పద్యం, ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడచూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యాన్ని రకరకాల సందర్భాల్లో వాడుకోవచ్చు. సార్వజనీనకములు, సార్వకాలికములు అంటాం చూడండి మనం, అంటే ఎల్ల జనులకు పనికొస్తుంది, ఎల్ల కాలాలకు పనికొస్తుంది అనమాట. అటువంటి పద్యాల్లో ఇదొక పద్యం. ఎలా, ఉప్పు కర్పూరం, మరి ఉప్పును వెలిగించి చూడండి, పట్పట్ పట్మంటుంది కానీ వెలుతురేమి కాదు. పైన ఆ రవ్వలు వచ్చి నిజంగానే మన కంట్లోనే పడ్డాయనుకోండి, లేదా మన మొహం మీద పడ్డాయనుకోండి, మచ్చలు ఏర్పడతాయి. కానీ కర్పూరము తాను కరిగిపోతూ కూడా పరిసర ప్రాంతాలంతా కూడా సువాసనలు వెదజల్లుతుంది, సుగంధాన్ని ఇస్తుంది. సరే, ఉప్పు కర్పూరము, కర్పూరము కర్పూరము, ప్రకృతి వికృతులు అంటాం చూడండి మనం. కాబట్టి ఉప్పు కర్పూరం అన్నాడు అక్కడ, ఉప్పు కర్పూరం అన్నాడు అనుకుని గణం పోతుంది, ఛందస్సు పోతుంది, అందువల్ల ఉప్పు కర్పూరంబు అన్నాడు. ఉప్పు కర్పూరము చూడడానికి ఒకేలా తెల్లగా ఉంటాయి, చూడగానే ఏది కర్పూరమో ఏది ఉప్పో చెప్పలేం. నిజమే, చాలా గొప్ప మాట అన్నాడు. అంటే ఆ రెండింటినీ రుచి చూస్తే గాని అర్థం కాదు మనకు. అలా అందరు మనుషులు ఎలా ఉన్నా, మనుషుల్లో ఎవరు గొప్పవారు ఎవరు ఉత్తములు ఏమిటి అనే దాన్ని గురించి చెబుతున్నాడు, అది అసలు విషయం. మొట్టమొదటి రోజే అబ్బా వీడు చాలా మంచివాడండి గొప్పవాడండి అనుకోకూడదు, స్నేహం కాగానే వాడి యొక్క ప్రవర్తన అనేటువంటిది క్రమంగా తెలుస్తుంది. అందువల్ల పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని ఎందుకన్నాడంటే, పిచ్చివాడలారా పై పై మెరుగులు చూసి అందరూ ఒకటిగా భ్రమించవాకండి. ఉప్పు కర్పూరము రెండు సమపోలికలో ఉన్నా ఏ విధంగా ఒకటి కాదో అలాగే అందరు పురుషులు కూడా గొప్పవాళ్లే, ఉత్తములే, సజ్జనులే అని మాత్రం పొరపాటు పడవాకండి, గుర్తించండి, పుణ్యపురుషులతోటి స్నేహం చెయ్యండి. ఇంత అర్థం ఉంది. పుణ్యపురుషులు అనేటప్పటికి మామూలుగా మంచి కార్యాలే చేస్తారు, కాబట్టి వాళ్ళను పుణ్యపురుషులు అంటున్నాము. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్యం, ప్రతివాడికి కూడా
కంఠోపాఠం కావాల్సినటువంటి

0: నుండి చేయవలసినటువంటి పద్యం. అలాగే తర్వాత పద్యంలో మాటలాడుగల్గు మర్మములెరిగిన పిన్న పెద్ద తరములెన్నవలదు పిన్న చేతి దివ్య పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఏంటంటే మాటలాడుగల్గు మర్మములు ఎరిగినా పిన్న పెద్ద, వాడు పెద్దవాడా, వీడి ఏజ్ ఎంత, వీడు ఎట్లా, ఇవి ఎన్నవలదు లెక్క పెట్టవలదు. మర్మములు ఎరిగినా అంటే విషయము తెలిసినా దాని యొక్క లోతుపాతులు ఎరిగినా అది అది అర్థం. ఇక్కడ మర్మము అంటున్నాడు దాని యొక్క గొప్పతనం, దాని యొక్క లోతు. అలాగే ఎన్నవలదు పిన్న పెద్ద అనేటువంటి భేదాలను మీరు లెక్క చేయవద్దు. పిన్న చేతి దివ్యే పెద్దగా వెలుగదా, ఎంత గొప్పగా చెప్పాడు. నేను ముందే చెప్పాను, ముందే మూడవ పాదంకి వచ్చేటప్పటికి వేమన ఒళ్ళు జల్లుమనేటట్టుగా స్పష్టం చేస్తాడు. ఏమన్నాడు, చిన్నవాడి చేతికే మనం ఒక దివిటి ఇద్దామండి, వాడు ఐదేళ్లవాడే అనుకుందాం, అయ్యో వీడు చిన్నవాడు కదా వీడికి ఇంతే వెలుగుదాం, వాడెంత వాడైతే ఆ దివ్య వెలగాల్సినటువంటి రీతిలో ప్రకాశం ఇస్తుంది. అది పిన్న చేతి దివ్య పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ వినరవేమ. అంటే చక్కగా మాటలాడగలిగి అన్ని శాస్త్రాలు పూర్తిగా తెలుసుంటే వయసులో చిన్నవారైనా పెద్దవారైనా ఒకటే విలువ ఇవ్వాలి. చిన్నపిల్లల చేతిలో దీపం తక్కువ వెలుతురు, పెద్దవాళ్ల చేతిలో దీపం ఎక్కువ వెలుతురు ఇస్తుందా అంటే ఇవ్వదు. ఇస్తుందా అని మన క్వశ్చన్ మార్క్ వేసామంటే ఇవ్వదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇట్లా ఒకటి కాదు, మనుషులకు పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు ఒక మాటలో చెప్పాలంటే ఆబాలగోపాలానికి కూడా జ్ఞానోదయం అయ్యేటువంటి రీతిలో వేమన చెప్పినటువంటి పద్యాలు కోకొల్లలు. భాస్కర శతకము, దాశరథి శతకము, వేమన శతకము, సుమతి శతకము, ఇటువంటి శతకాలన్నీ కూడా మీరందరూ చదవాలి, భావాలు తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే పెద్దల చేత చెప్పించుకోవాలి, చెప్పించుకొని ఇలా ఎందుకు చెప్పాడా అని ఆలోచించాలి, చెప్పి మీరు బాగుపడి సమాజానికి కూడా మంచి మీరు చేకూర్చాలి.
1: ఇంతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో హైస్కూల్ విద్యార్థుల కోసం వేమన పద్యాలు తెలుగు పాఠం విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

விஜய் கேஸ்ட்ரோஎன்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంజియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కో

ఆర్థోపెడిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867 4258.
1: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి

0: కా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669.

0: na. No tension, baby.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
1: మీ సంకల్పికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: Vishnu FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నడమనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ నడమని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-2377-96-23-7295.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
2: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవిపోట, ముక్కుదిబ్బడ, గొంతు సమస్య,
3: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు

0: సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి కర్మ అనేది ఎవరిని క్షమించదు కదండి. మరి ఒక నిర్దోషి అయిన సీతాకోక చిలుక శరీరంలో ముళ్ళు గుచ్చి వదిలేసిన భాండవ మహర్షికి ఆ కర్మ ఫలితంగానే శూల శిక్ష అనేది లభించింది. అలానే ఒక పామును వెదురు కర్రతో ఎత్తి ముళ్లపై పడేసిన ఫలితంగా భీష్మ పితామహుడు 6 నెలల పాటు అంపశయ్యపై పడుకోవలసి వచ్చింది. మరి పెద్ద పెద్ద ఋషిమునులే తమ కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇక మనం ఎంత ఎంతటి వారం చెప్పండి. అందుకే ఎంతో జాగ్రత్తగా మంచి పనులు చేయాలి, పాపాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఎవరి ఆవేదన తాలూకు శాపమైనా ఇదే జన్మలో నరక యాతలను చూపిస్తుంది. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలని ఈ నడుమని కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచార్య గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరో చరిత్ర చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నీ నడిపిన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకపోయే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈరోజు థర్స్డే కదా, గురువారం కాబట్టి ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం. మరి పెద్దలు చెప్పిన కొన్ని పిట్ట కథలు లోతైన తాత్విక సత్యాలను సులువుగా అర్థమయ్యేట్లు చేస్తూ ఉంటాయి. మరి అలాంటిది బావిలో వేలాడుతున్న మనిషి కథ కదండి. అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న కథ, కానీ దాని అర్థం చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. అలాంటిది ఏంటంటే మరి పెద్దలు చెప్పిన కొన్ని పెట్టు కథలు లోతైన తాత్విక సత్యాలను సులువుగా అర్థమయ్యేట్లు చేస్తాయి. మరి అలాంటి కథే బావిలో వేలాడుతున్న మనిషి కథ. మరి ఒక మనిషిని క్రూర మృగం తరుముతోందట. మరి ప్రాణభయంతో పరిగెత్తిన అతడు కాలు జారి పాడుబడిన బావిలోకి పడబోతూ గట్టున ఉన్న చెట్టు కొమ్మను అందిపుచ్చుకున్నాడు. బావిలో పడిపోకుండా దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉండిపోయాడు. మరి కింద ఒక పెద్ద విషసర్పం అతడి వైపే చూస్తోంది. ఇక తరుముకొచ్చిన క్రూర మృగం బావి అంచున కూర్చుంది. పైకి వెళ్ళలేడు, కిందకు దిగలేడు. పట్టుకున్న కొమ్మే అతడికి ప్రాణాధారం. ఆ కొమ్మను పరిశీలనగా చూశాడు. రెండు పెద్ద పెద్ద ఎలుకలు దాన్ని కొరుకుతున్నాయి. అది ఏ క్షణాన్నైనా విరిగిపోవచ్చు. ఇవన్నీ చాలవన్నట్లు కాస్తంత పైన మరో కొమ్మకు తేనె పట్టుంది. మరి అలికిడికి కదిలి తేనెటీగలు చుట్టూ తిరుగుతున్నాయి. అప్పుడే తేనె పట్టు నుంచి జారిన తేనె చుక్క ఒకటి అతడి పెదవిపై పడింది. దాని రుచి చూసి ఎంత తీయగా ఉంది అనుకున్నాడు. మృత్యువు పొంచి ఉన్న విషయాన్ని మరచి మరో తేనె చుక్క కోసం ఎదురు చూసాగాడు కదండి. అంటే పాపం బావిలో పడిపోయాడు, కింద పైన చూస్తే క్రూరముఖం ఎదురుగా కూర్చునుంది, కిందకి దిగలేడు ఎందుకంటే ఒక విషసర్పం ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే మరి పైకి రాలేడు, కిందకి రాలేడు. అలాగని చూస్తే పని అతను పట్టుకున్న కొమ్మను కాస్త అటు ఎలుకలు రెండు కొరికేస్తున్నాయట. అంటే ఏ క్షణాన్ని నా కొమ్మ కాస్త విరిగిపోవచ్చు. ఇవన్నీ చాలవన్నట్లు మరొక కొమ్మ మీద తేనె పట్టుండటం, తేనెటీగలు చుట్టూ తిరుగుతున్నాయి. మరి అప్పుడే తేనె పట్టు నుండి జారిన తేనె చుక్క ఒకటి అతడి పెదవిపై పడిందనమాట. అంటే దాన్ని చూసి అబ్బాయి ఎంత తీయగా ఉందో కదా అని చెప్పి అనుకున్నట్ట. ఒక ప్రక్క మృత్యు అనేది పొంచి ఉన్న విషయాన్ని మరిచి మరో తేనె చుక్క కోసం అతడు ఎదురు చూశాగాడట. మరి ఈ కథ మనిషి జీవితానికి దర్పణం లాంటిది. ఇందులోని వ్యక్తి సాధారణ మనిషికి ప్రతీక. బావి అనేది ఒక లౌకిక ప్రపంచం. పట్టుకున్న చెట్టు కొమ్మ మనిషి యొక్క జీవితం. కొమ్మను కొరుకుతున్న ఎలుకలు రేయం బవళ్ళు. అనేక చిన్న పెద్ద అనేక సమస్యలు ఆ తేనెటీగలు. జీవితంలో అనివార్యమైన ప్రమాదాలు బాదరి విషసర్పం, తరుముకొచ్చిన క్రూర మృగం మృత్యువు. మరి ఆ తేనె చుక్కలు అవి ఇంద్రియాలకు కలిగే తాత్కాలిక సుఖాలు. చుట్టూ అనారోగ్యం, సమస్యలు, వృద్ధాప్యం, చివరికి మరణం పొంచి ఉన్నాయని తెలిసిన క్షణికమైన ఇంద్రియ సుఖాల్లో మునిగి మనిషి తన అసలు పరిస్థితిని మరిచిపోతాడు. అలా సుఖాలకు లొంగి

పోకుండా జీవించాలన్నది ఈ కథ చెప్పే సందేశం అన్నమాట. అంటే తేనె చుక్కలు జీవితంలో ఉంటూనే ఉంటాయి, కానీ అవే జీవితం అని భావించకూడదు. ఇక్కడే భగవద్గీత మనకు మార్గనిర్దేశం చేస్తుంది. యదా సంహారతే చాయం కూర్మో, తాబేలు తన అవయవాలను అవసరమైనప్పుడు లోపలికి ముడుచుకున్నట్లే మనిషి తన ఇంద్రియాలను ప్రాపంచిక వ్యామోహాల నుంచి ఉపసంహరించగలిగినప్పుడు అతడి బుద్ధి స్థిరంగా ఉంటుందన్నది గీతాచార్యుడి బోధ. ఇంద్రియాలు మనకు సేవకులుగా ఉండాలి తప్ప మనమే వాటికి బానిసలుగా మారకూడదు. తేనె చుక్కను ఆస్వాదించడంలో తప్పులేదు, కానీ దానికోసం తను వేలాడుతున్న కొమ్మను, గడిచిపోతున్న కాలాన్ని, ఎదురు చూస్తున్న మృత్యువును మరచిపోవడమే అసలు ప్రమాదం. జీవితంలో సుఖాలుండాలి, అయితే వాటి మాధుర్యంలో మునిగిపోయి ఉత్కృష్టమైన మానవ జన్మకు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మరచిపోకూడదు. సుఖదుఖాలకు అతీతంగా మనసును పరమాత్మ వైపు మరల్చాలి. అహంకారాన్ని మమకారాన్ని విడిచి నీవే గతి అనే సంపూర్ణ విశ్వాసంతో పరమాత్మను ఆశ్రయించి శరణాగతి చెయ్యాలి. హృదయాన్ని పరమాత్మకు అర్పించి ఫలాపేక్షను విడిచి ఆయన సంకల్పానికి తల వంచి జీవించడమే కర్మయోగం, మోక్ష మార్గం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని స్టోరీ తెలుసుకున్నాం కదా. ఇక నేను నడవని కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుండి కంటి శంకర్ గారు, సుధా, పల్లవి, నాగ సిద్ధార్థ్ మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు ప్రొడ్యూసర్ కాట్రగడ్డ మురారి గారు వర్తంతి అని చెప్పంటున్నారు. మరి వారికి నివాళి తెలియజేస్తూ గోరింటాకు చిత్రం నుండి చెప్పనా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ప్రొడ్యూసర్ కాట్రగడ్డ మురారి గారి వర్తంతి సందర్భంగా వారికి నివాళి తెలియజేస్తూ మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: जाना।
1: లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయేముందో మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి సర్వం కల్విదం బ్రహ్మ, సర్వము కూడా బ్రహ్మయే అయినప్పుడు అందరూ ఆత్మస్వరూపులే అయితే మరి ప్రత్యేకించి ఆలయాలకు వెళ్ళడం ఎందుకు, ఉపవాసాలు ఎందుకు, నియమనిష్టలు ఎందుకు, ధ్యానం ఎందుకు, శాస్త్ర పఠనం ఎందుకు, సత్సంగాలు ఎందుకు కదండి. అంటే సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కూడా బ్రహ్మే అయినప్పుడు అందరూ కూడా ఆత్మస్వరూపాలే కదా. మరి ప్రత్యేకించి మనం ఆలయాలకు వెళ్ళడం, ఉపవాసాలు చేయడం, నియమనిష్టలు, ధ్యానం, శాస్త్ర పఠనం, సత్సంగాలు ఇవన్నీ కూడా ఎందుకు, మరి పై ఈ ప్రశ్నలన్నీ కూడా ఓ తెలిసిన అమ్మాయి అడిగిందట. మరి ఆ క్షణంలో తనలో ఏళ్ల క్రితం తనని తను చూసుకున్నట్లయిందట. మరి ఈనాడు ఈ అమ్మాయి ధైర్యంగా అడిగినట్లుగా ఆనాడు నేను ఎవరిని అడగలేదు. అయితేనే భగవంతుని అనుగ్రహం వలన సద్గర్వం మీద గురితో కాలక్రమేణా పుస్తక పఠనం ద్వారా సందేహాలు తీర్చుకున్నాను అంటారు. మనది పరోక్ష జ్ఞానం. అంటే ఋషులు, మహర్షులు, గురువులు చెప్పింది పఠన శ్రవణముల ద్వారా తెలుసుకున్నది, దానిని ప్రత్యక్ష జ్ఞానం ద్వారా తెలుసుకుని ముక్తిత్వం పొందడానికే ఈ సాధనాలన్నీ కూడా. మరి దీపం గురించి తెలిసినంత మాత్రాన చీకటి పోతుందా? మరి అన్నం గురించి మాట్లాడితే ఆకలి, నీటి గురించి మాట్లాడితే దాహం తీరుతుందా? అలానే వినడం వలన, తెలుసుకోవడం వలన ప్రయోజనం లేదు. భావన, మాయ, ప్రజ్ఞ అన్నింటికన్నా చాలా ముఖ్యం. అంటే స్వానుభవంలో తెలుసుకోవడం అన్నింటికన్నా చాలా ముఖ్యం అన్నమాట. మనసుని జయించడం, మనకు అతీతులవ్వడం, చెడు గుణాలు తొలగడం, మన లోపల ప్రక్షాళన జరగడం, సంపూర్ణంగా జీవించడం, ఆనందంగా శాంతియుతంగా జీవించడం, పరమ గమ్యాన్ని చేరడం, మానవ జన్మకు సార్థకత చేకూరడం, ఇవన్నీ కూడా ఈ సాధనాల వలనే సాధ్యమవుతాయి. మరి వ్యవసాయకుడు తన పొలం నందున్న కలుపు మొక్కల్ని తొలగించి దుక్కి దున్ని పైరు బీజాలను ఎటు చల్లుతాడు, అలానే సాధకుడు కూడా తన హృదయాంతరాళమున ఉన్న దుఃఖమయ్య రాక్షస గుణాలన్నింటినీ కూడా సంపూర్తిగా తొలగించి అందులో భక్తి అనే బీజాలను చల్లి పెంచి పోషిస్తే దైవత్వం అనే పంట పండి తీరుతుంది. ఎండాకాలంలో కలుపు ఏమీ కనబడకపోయినా బీజ రూపాన దాగి ఉండి వర్షం కురవగానే ఎట్లు మొలకెత్తుతుందో, అలానే అజ్ఞానం వలన అనేక జన్మ వాసనలు మన యందు దాగి ఉండి సమయం వచ్చినప్పుడు అంకురించి మొలకెత్తుతాయి. మరి వాటిని సాధన ద్వారా సాధకుడు పట్టుదలతో కృషి చేసి పెరికి వేసినచో తప్పక విజయుడై విశుద్ధ హృదయుడై దైవత్వాన్ని పొందగలడు. మరి గీతలు దైవాసుర సంపత్వి భాగ యోగమందు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా సాధకులెల్లరూ తమ యందు దైవ భాగం ఎంతగలదు, అసుర భాగం ఎంతగలదు పరిశోధించి తక్షణమే అసురగుణ నిర్మూలనకును దైవగుణ ప్రతిష్ట కొరకును ప్రయత్నశీలురై ఉండాలి అంటాడు. అంతా బానే ఉంది. అయితే మరి ధ్యానాది సాధనాలు చూసిన వారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు, ముక్తులు కాలేకపోతున్నారు అనే సందేహం కూడా రావచ్చు కదండి. మరి ఎందుకు అనేది కూడా తెలుసుకుందాం. ఇక ఈ నడుపు కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్స్ వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం ప్రేమ యుద్ధం చిత్రం నుండి స్వాతి ముత్యపు జల్లుల్లో అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుక, మేము ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి సరే అంతా బాగానే ఉంది. అయితే మరి ధ్యానాది సాధనలు చూసిన వారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు, ముక్తులు కాలేకపోతున్నారు అనే సందేహం కూడా రావచ్చు కదా. మరి ఎందుకు అంటే, మీన స్నాన పరఫణి పవన భుస్మి మేషోస్తి పర్ణ సానహ నీరాశీకలు చాతక ప్రతిదినం శైలే బిలే మూషిక భస్మో ధూళిత విగ్రహస్తు సునకో ధ్యానాదిరుడో బక ఏషాం ఫలమస్తికిం దహీనహి జ్ఞానం పరం కారణం. మరి చేపలు ప్రతిరోజు కూడా ఎల్లప్పుడూ నీటిలోని మునిగి తేలుతూ ఉంటాయి, అంటే స్నానం చేస్తూనే ఉంటాయి. మరి కేవలం ప్రతిరోజు పవిత్ర స్నానాలు చేసినంత మాత్రాన పుణ్యం రాదు అనేదానికి ఇది ఉదాహరణ. రెండు, పాములు. మరి పాములు కేవలం గాలిని మాత్రమే పీల్చుకుని జీవిస్తాయని ఒక నమ్మకం, అంటే ఇది కఠినమైన ఉపవాస దీక్షకు సంకేతం. ఇక తర్వాత మూడవది, మేక లేదా గొర్రెలు. మరి మేకలు లేదా గొర్రెలు కేవలం ఆకుల్ని మాత్రమే తిని బతుకుతాయి, ఇది కఠినమైన శాకాహార నియమానికి సంకేతం. ఇక తర్వాత చాతక పక్షి. మరి చాతక పక్షి భూమిపై నీరు తాగదు, కేవలం మేఘం నుండి పడే స్వచ్ఛమైన వర్షపు చుక్కల కోసమే ఆశగా ఎదురుచూస్తుంది, ఇది ఇంద్రియ నిగ్రహానికి లేదా త్యాగానికి సంకేతం. ఇక తర్వాత ఎలుక. ఎలుక ఎప్పుడూ కూడా కొండల్లోని లేదా నేలలోని చీకటి కన్నాల్లో అనగా బిలాల్లో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది, ఇది సంసారాన్ని వదిలి గుహల్లో నివసించి ఏకాంత సన్యాసానికి సంకేతం. ఇక తర్వాత మునులు. మరి అడవిలో ఉండే కొందరు కేవలం దుంపలు వేర్లు తిని కడుపు నింపుకుంటూ ఉంటారు కదండి. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న జీవులన్నీ కూడా ఎంతో కఠినమైన నియమాలను అనగా స్నానం, ఉపవాసం, ఆకులు తినడం, ఏకాంతవాసం, మరి ఇవన్నీ పాటిస్తున్నాయి కదా. అంత మాత్రాన మరి వీటన్నింటికీ కూడా మోక్షం లభిస్తుందా? లేదు కదా. కేవలం బాహ్య నియమాల వల్ల ముక్తి అనేది రాదు. జీవితంలో సత్యం అనేది లేకపోతే ఏ మానవుడు కూడా సద్గతిని పొందలేడు. మరి గంగ ఎందే పుట్టి పెరిగిన జలచరాలన్నీ కూడా నిత్యం గంగా స్నానం చేసి అదే అందే నివసించి ఉన్న సర్పం మరి వాయుభక్షణం చేసినా, మేక ఆకుల్ని తిన్నా, ఎలుకలు సదా కొండగుహల్లో ఉన్నా, మరి కుక్క బూడిద పూసుకున్నా, కొంగ మౌనంగా ఒంటి కాలు మీద జపం చేసినా వీటన్నింటికీ కూడా ఎలాంటి విశేష ఫలము ఉండదు. అలానే కాసేపు ధ్యానం, ఉపవాసం, ప్రార్థనలు, శాస్త్ర పఠనాలు, ప్రవచనాలు వినడం ఇత్యాది సాధనలు బాహ్యంగా ఆచరించినంత మాత్రాన ఫలితం ఉండదు. అంటే అంతఃకరణ శుద్ధి, అంతరంగ నిష్ట ఉండాలి. సాధకునికి శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఉండాలి. ఎటువంటి అవరోధాలు కలిగినను పట్టుదలతో, అనన్య భక్తితో సాగిపోవాలి. ఆత్మ సాక్షాత్కారం, ముక్తి లాంటి అత్యున్నత స్థితులు చేరుకోవాలంటే హృదయ పరిశుద్ధత ఎంతో అత్యవసరం. అందుకెంతో సాధన బలం అవసరం. మన మతి ఎలా ఉంటుందో మన గతి కూడా అలానే ఉంటుంది. సమ్మతితో ఉండాలి, సద్గతిని పొందాలి. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నా కదండి. ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి మనకి సోమనాథన్ జనార్దన్ రావు గారు మరి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి సరే, నవరాత్రుల్లో భాగంగా 5వ రోజైన ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం సందర్భంగా మరందరికీ కూడా అమ్మవారి యొక్క దీవెనలు, ఆశస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు రహస్యం చిత్రం నుండి శ్రీ లలిత శివద్యోతి సర్వకామదానే చక్కని పాటనైతే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి అమ్మవారి ఆశస్సులందరి మీద మనస్ఫూర్తిగా పడాలని కోరుకుంటున్నాను.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళని నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ డిల్లా గ్రామం నుండి శోభరాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. శోభరాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతి అని చెప్పంటున్నారు. ఈరోజు అంశం వచ్చేసి కలాం నీకు సలాం అంటున్నారు. రామేశ్వరం క్షేత్రాన సామాన్యుని ఇంట ఉదయించిన రవితేజమ, భక్తి కోసం పేపర్ బాయ్గా మారిన అసమాన శక్తి స్వరూపమా, స్వశక్తితో భారతావనికి రాష్ట్రపతి పదవిని అలంకరించిన ప్రతిభా పాటవమా, భారతదేశాన్ని ప్రగతి ప్రధాన నడిపిన అద్భుత వరమా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో క్షిపుణివై దూసుకు వెళ్లిన అవతార రూపమా, రెక్కలు రాని పక్షులెన్నో వాటికి ఎగరడం నేర్పిన గురుతుల్యమా, కలలు కనడం పాపమన్న జగతికి కలల నిజాన్ని తెలిపిన మహత్తర శక్తి పుంజమా, రాష్ట్రపతి భవనంలోనూ సామాన్యుడిగా జీవించి స్ఫూర్తి నింపిన స్ఫూర్తిదాత, పదవులు అలంకారం కాక పదవికే నీవు అలంకారమైన అలంకార ప్రదాత, కోట్లాది యువత గుండెల్లో అక్షర జ్యోతిని వెలిగించిన అక్షరదాత, చివరి శ్వాస వరకు విద్యార్థులతో గడిపిన అమరత్యోత, రచయితగా అజ్ఞాన చీకట్లను పారిత్రులిన ప్రగతి ప్రదాత, నిరాడంబరత్వాన్ని చాటి చెప్పిన విజ్ఞాన సంపన్నుడ, భారతరత్న పద్మభూషణ్ పద్మ విభూషణ్ దక్కించుకున్న కీర్తిపరుడ, నీ జీవితం ఒక పాఠం, నీ కీర్తి అమరం, నీ మతం మానవత్వం, నీ బాట యువతకు మార్గనిర్దేశం, అందుకే నీకు సలాం కలాం. నీ ఆశయ మార్గమే జీవన వేదం, అదే నీకు మేమిచ్చే సలాం. యుగాలు మారినా చెరగని ముద్రవై మిగులుతావు కలాం, నీకిదే మా సలాం అంటున్నారు. అలానే మరి రోజు హీరో సాయి ధరమ్ తేజ్ గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ నుండి గువ్వా గోరింక తనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీకు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి అక్టోబర్ 15 ప్రముఖ శాస్త్రవేత్త, మన భారతదేశ 11వ రాష్ట్రపతి వర్యులకు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి, 97వ జయంతి అంటున్నారు. మరి ముందుగా కలాం గారికి నివాళి తెలియచేస్తున్నాను అంటున్నారు. అలానే అక్టోబర్ 17 ఈవేళ చక్కని చిత్రాల దర్శకులు హీరో కృష్ణ గారి దాదాపు చిత్రాలకు ఆస్థాన దర్శకుల్లో ఒకరు అయినటువంటి పిసి రెడ్డి గారి జయంతి. మరి కృష్ణ గారికి ఇద్దరు ఆస్థాన దర్శకులు, ఇద్దరైతే వారిలో ఒకరు రామచంద్రరావు గారైతే మరొకరు పిసి రెడ్డి గారు. మరి వారికి కూడా నివాళి తెలియజేస్తున్నాను అంటున్నారు. అలానే అక్టోబర్ 15 ఈరోజు 1960 సంవత్సరంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే చిత్రం ద్వారా మనకు హీరోగా పరిచయమైనటువంటి అలనాటి అందాల నటుడగు గిడితూరు రామకృష్ణ గారి జయంతి కూడా, మరి వారికి కూడా నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి అలానే మన కలాం గారు విద్యార్థిని విద్యార్థులతో ఒక మాట అనేవారు, కలలు కనండి, అందులో తప్పేమీ లేదు, కాకపోతే ఆ కళ్ళలోని జీవితాన్ని గడిపేకండి, మీరు కన్నటువంటి ఆ కళలను

సాకారం చేసుకోవడానికి అహర్నిశలు అన్ని వేళలా నిత్య విద్యార్థులుగా ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నిస్తూనే ఉండండి అని మరీ మరీ కలాం గారు అందరికీ కూడా ఆత్మబంధువు లాంటి వారు ఆత్మీయులే శ్రేయోభిలాషి అయినప్పటికీ మరి విద్య అన్న విద్యార్థులు అన్న వారికి చాలా చాలా ఇష్టమని చెప్పంటున్నారు. అందుకే ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని మన భారత ప్రభుత్వం ప్రపంచ విద్యార్థుల దినోత్సవం జరుపుకోవాలని నిర్దేశించడం జరిగింది. ఈ సందర్భంగా కలాం గారికి మరోమారు నివాళి తెలియపరుస్తూ మరి వారికి ఎంత ఇష్టమైన విద్యార్థుల యొక్క గొప్పతనాన్ని వారిలో ఉన్నటువంటి వ్యత్యాసాలను వివరిస్తూ కొనసాగేటటువంటి ఈ పాటను వినిపించండి అంటున్నారు. మరి చిత్రం వచ్చేసి రంగేడి రాజా. ఈ చిత్రం నుండి సి నారాయణ రెడ్డి గారి రచనలు. మరి ఘంటసాల గారి సంగీత సారథ్యంలో ఘంటసాల బృందం ఆలపించినటువంటి విద్యార్థులు నవ సమాజ నిర్మాతులురా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. అలానే మరి అన్నం అని చదువుకున్నంత మాత్రాన ఆకలి తీరిపోతుందా, నిద్ర అని చదువుకున్నంత మాత్రాన నిద్ర తీరిపోతుందా అన్నట్లుగా చాలా చక్కని ఉదాహరణలతో మంచి విషయాన్ని ప్రస్తావించారు అంటున్నారు. నిజమే, మరి అనుకున్నంత మాత్రాన అన్ని సాకారం అయిపో, దానికి చాలా ప్రయత్నం చేయాలి, సాధించాలనే పట్టుదల ఉండాలి, సాధించగలననే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే అందుకు చదువు చాలా వరకు ఉపకరిస్తుంది. అందుకే అంతఃమూల కారణం ప్రధాన కారణం అయినటువంటి విద్యను ఆర్థింత్య విద్య ప్లస్ అర్థియకు విద్యార్థుల పట్ల కలాం గారు చాలా అభిమానం కనబరిచేవారు అని చెప్పంటున్నారు. మరి అభిమానం కనబరచడమే కాకుండా వారితో మీలో సాధించే గుణం, ఛేదించే గుణం, మీరు చదువుకున్న చదువు మీలో చక్కని ఆత్మవిశ్వాసం కలిగించిందని ఈ విషయం గుర్తుపెట్టుకుని కళలు కనడమే కాకుండా కళలను సాకారం చేసుకోవడానికి ఆ చదువు మీకు ఇచ్చిన అవకాశాల సహాయంతో మీరు కన్నటువంటి ఆ కళలను సాకారం చేసుకోవాలని అనేవారు అని చెప్పంటున్నారు. సూపర్ అండి, మరి చాలా చక్కటి విషయాలు చెప్పారు. అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాతవరం నుండి పాలెంపల్లి నరసింహారెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి జీవితం అనే బావి, తేనె చుక్క ఓ మాయ, మన మృత్యు అనే పాము బావిలో పొంచుండగా, కాలమని క్రూర మృగం పైన తరుముతుండగా, ఆశలనే చెట్టును పట్టుకుని మనిషి వేలాడుతుంటే, తేనె పట్టులోని పురుగుల్లా చుట్టుకున్న బంధాలు ఊపిరాడని స్థితి, మధ్యలో ఇంద్రియ సుఖాలనే తేనె చుక్కకై మనిషి తన జీవన విధానంలో ఏమైపోతున్నాడో అర్థం కాని పరిస్థితి, ఏది కావాలి ఏది వద్దనేది ఇవన్నీ జీవితంలో నేర్పిన పాఠాలు అంటున్నారు. మరి కథ అయితే చాలా బాగుందండి అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలా నీ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెం పోలయ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి మనిషి జీవితం గురించి చిన్న కథ చెప్పి దాని సారాంశం తెలియజేసి మన జీవితం ఇట్లా ఉంటుందని తెలియజేశారు మేడం గారు. మరి మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు, మీకు ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు మన 11వ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము అంటున్నారు. అలానే మరి

శరణవరత్తుల సందర్భంగా ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. మరి అమ్మవారి ఆశీస్సులు, శుభాకాంక్షలు, కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అడ్వాన్స్గా దసరా పండుగ పర్వదిన శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు అంటున్నారు. మరి అలానే ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా మరి ఆయనకి నివాళి తెలియజేస్తూ సూపర్ మ్యాన్ మూవీ నుంచి మబ్బుల్లో చంద్రయ్య అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తాం. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మన కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి తేనె చుక్కలు కదా అద్భుతంగా తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అని వారి ఫ్రెండ్స్ కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ అంటున్నారు. మా కోసం ప్రేమ్ నగర్ మూవీ నుంచి కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వమరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పిచ్చివాళ్ల మోటలు కథ వింటారు. టైం చూశాను, ఇంకా అర్ధగంట ఉంది గుడి ఖాళీ కావడానికి. గుళ్ళో ఎవరూ లేకుండా చూసి దేవుణ్ణి కడిగి పారేయాలి. ఆ తర్వాత నా నిర్ణయాన్ని అమలు చేయాలి. ఒకటా రెండా, 10 ఏళ్ల నుంచి ఒకటే బాధలు, ఒకటి తిరితే మరొకటి. వేగలేక చేస్తున్నాను, దేవుడు కనికరించడు, అవి తీరం. ఇరుస్తో తీరిపోవాలి, తేలిపోవాలి కూడా. చుట్టూ చూశాను, జనం తోసుకుంటూ తొక్కుకుంటూ కళ్ళు మూసుకుని కొందరు తెరచి కొందరు గొణుక్కుంటున్నారు. ఆయన్ని స్తుతిస్తున్నారు, సమస్యలు ఏకరువు పెడుతున్నారు. అర్థం కావడం లేదు. ఆ ఏమైతే నాకెందుకు, దేవుణ్ణి అడగాల్సినవి అడిగేసి చచ్చేవాణ్ణి. ఎవరెటిపోతే నాకెందుకు, ఏమైతే నాకెందుకు. ప్యాకెట్ తడుముకున్నాను, పురుగుల మందు చేసా తగిలింది. ఆప్యాయంగా తడుముకున్నాను, మందు ఉండేది 100 ml మాత్రమే. నా 100 ఏళ్ల జీవితాన్ని, సారీ, నా 50 ఏళ్ల జీవితాన్ని శుభప్రదంగా ముగించబోతున్నది. అయినా దేవుడు ఎందుకిలా చేస్తాడో అర్థం కాదు. మంచి ఉద్యోగం ఇచ్చాడు, రోజు జిల్లా అధికారులతో టెన్షన్ పెడతాడు. ఎందుకో భార్య మంచిది, నిత్య అసంతృప్తురాలు. అదేమిటో, కొడుకు ఇంజనీరు, మాట వినడు, జీతం ఏం చేస్తాడో తెలీదు, అడగకూడదు. అదంతే, కూతురు ఇంజనీరే, ప్రేమించిన వాడిని చేసుకుంటానే చంపుతోంది, లేదా తను చేస్తానంటోంది. ఎలా, పక్క పురుషుల్లో ఉండేవాడు, బాడుగ సరిగా ఇవ్వడు, ప్రతీ నెల సినిమా కష్టాలు చెప్తాడు. స్నేహితుడికి షూరిటీ పెడితే వాడు కట్టడు, వాయిదాల వాడు నన్ను చంపుతాడు, పైగా కోర్టులో కేసేస్తానని బెదిరింపులు. ఏంటిదంతా చెత్త, గానిగెత్తు జీవితం. ఉదయం లేవడం, ఆఫీస్కు పరిగెత్తడం, సాయంత్రం రాగానే గోష్ట, భార్య ఏడుపులు, కూతురి బెదిరింపులు, కొడుకు పోకేళ్ళు. చీ, నా వల్ల కాదు, కాదంతే, దీనికి కారణం దేవుడే. అందరికీ అన్ని లింకులు తగిలిస్తాడు.

ఆనందంగా నవ్వుకుంటాడు. నేనైతే ప్రతిరోజు అష్టోత్తర పూజ చేస్తాను. ఏం లాభం? సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. గుడి చుట్టూ 100 ప్రదక్షిణలు చేస్తాను, అయినా అవి తీరం. నాకు తెలిసి ఒక్కటే పరిష్కారం, హాయిగా ఆత్మహత్య చేసుకోవడం. దెబ్బతో అందరి దిక్క కుదురుతుంది. నా వరకు నేను చేస్తాను కాబట్టి నేను సేఫ్టీ. మిగతా వాళ్ళు ఎక్కడ చేస్తే నాకేం? విగ్రహం వంక చూశాను. చిరునవ్వు చిందిస్తున్నాడు. కచ్చిగా అనిపించింది. ఏం సార్, బాగున్నారా? భుజం మీద చేయి వేస్తూ అడిగాడు మా కాలనీలో ఉండే బ్యాంక్ ఆఫీసర్. నిదానంగా తెలిపాను. ఆయన వట్టి షోకిల్లరాయుడు, రిటైర్డ్ కాబట్టి రోజు క్లబ్కెళ్ళి 10 గంటలకు వస్తాడు. భార్య మహిళా మండలికి పోయి 11:00 వస్తుంది. ఆయన కొడుకు వచ్చే టైం చెప్పడం కష్టమే. అయితేనేం, హాయిగా జీవిస్తున్నారు. మరి నా కర్మ ఎందుకు ఇలా కాలిందో అర్థం కాలేదు. దీనికి కారణం ఆ దేవుడే. నా నుదుట విధవరాత రాశాడు, నా బతుకు బస్టాండ్ చేశాడు. మరి నా కూతురు చేసిన పని వలన? ఎందుకులే, అందరూ జాలిగా చూసేవాళ్లే. కర్మ ఏ జన్మ పాపమో. ఆలోచనలు రేగుతున్నాయి, తిక్కు పుట్టిస్తున్నాయి. గుళ్ళో భక్తులు పలచబడుతున్నారు. నా టైం దగ్గర పడుతోంది. లోపలికెళ్ళి ఓ మూల స్తంభానికి ఆనుకుని కూర్చున్నాను. కళ్ళు మూసుకుని తిట్ల దండకం మొదలుపెట్టాను. నేనాయనకి చేసిన పూజలు, వ్రతాలు, ఒక్క పొద్దులు అన్నీ ఏకరువు పెడుతూ మనసులోని నిజం చెప్పదు అనరాని మాటలు అనసాగాను. ఒక్కో మాటకి నా మనసు హాయిగా తేలిపోతోంది. నా ఉక్రోషం, కోపం అన్నీ శబ్దం లేకుండా దేవుణ్ణి అభిషేకిస్తున్నాయి. ప్రశాంతపూరితంగా కూర్చుని తిడితే ఇంత బాగుంటుందని ఇప్పటిదాకా నాకు తెలీదు. హఠాత్తుగా భుజం మీద చేయి పడింది. ఉలిక్కిపడి పక్కకు చూశాను. దేవుడు, నిజంగా దేవుడే. కళ్ళు నిలుముకుని మరీ చూశాను. విగ్రహానికి ఆయనకి తేడా లేదు. భక్తిగా నమస్కరించాను. చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ, నీ తిట్లకు భయపడి వచ్చాననుకున్నావా చంద్రయ్య అని అడిగాడు. తల అడ్డంగా ఊపి, లేదు ప్రభు, నా చివరి క్షణాల్లో దర్శనం ఇవ్వాలనిపించి వచ్చావనిపిస్తోంది పారవశ్యంగా అన్నాను. మంచిది, ఇంతకీ నన్ను ఇంతలా ఆడిపోసుకోవడం దేనికి? నీకు తెలీదా దేవా? ఉక్రోషంగా అడిగాను. తెలుసు, నీ నోట విందామని ప్రశాంతంగా అన్నాడు దేవుడు. అయితే విను, చుట్టూ ఆర్థిక సమస్యలు, కొడుకు మాట వెండు, కూతురు కులం తక్కువని ప్రేమించింది, భార్య చూస్తే ఎప్పుడు ఏడిపే, ఎలా వేగను? గబగబా ఏకరువు పెట్టాను. ఇంకా చెప్పబోతున్న నన్ను వారిస్తూ, వీటికి నేనేం చెయ్యాలి అన్నాడు దేవుడు. చిరెత్తుకొచ్చింది నాకు. నువ్వేం చేయలేవనే కదా, నేను చావబోతున్నాను, వ్యంగ్యంగా అన్నాను. చంద్రయ్య, నీ కొడుకు, కూతురు, భార్య ఇవి నీ సమస్యలు, నువ్వే పరిష్కరించుకోవాలి. మరి నిన్నెందుకు కొలవడం? కోపంగా అడిగాను. నన్ను కొలవమని నేను చెప్పలేదే, ఎవరో రాశారు, దాన్ని మీరు ఆచరిస్తున్నారు, నేనేం చేయను? దేవుడు చేస్తున్న ఆ వితండ వాదనకు నేను తెల్లబోయాను. నిజం చంద్రయ్య, నా సృష్టిలో ఏ లోపం లేదు, నీ ఆలోచనలో తేడా ఉంది, ముందు దాన్ని సరిదిద్దు అనునయంగా అన్నాడు ఆయన. నీ సృష్టిలో లోపం లేదా? ఏం చెబుతున్నావు స్వామి? అవినీతి, అకృత్యాలు, ద్వేషాలు, లోకం భ్రష్టు పట్టిపోతుంది తెలుసా? ఆవేశంగా అన్నాను. నవ్వాడాయన. నా సృష్టిలో కులం లేదు, కేవలం పశు పక్ష్యాదులు, వృక్ష మానవ జాతులు ఉన్నాయి అంతే. నేను ధనాన్ని సృష్టించలేదు, పాపాలు చేయమనలేదు. బాగా ఆలోచించు, మీ జాతి సృష్టించుకున్న సమస్యలకి నేనెలా బాధ్యుణ్ణవుతాను చెప్పు. ఆయన గొంతులో అమిత ప్రశాంతత ధ్వనిస్తోంది. నిజమే, కానీ మరి ఎక్కడో ఏదో లోపం అర్థం కావటం లేదు. వెర్రిగా ఆయన వంక చూస్తూ, స్వామి మీతో నేను వాదించగలనా చెప్పండి అన్నాను దీనంగా. దేవుడు నా మాటలు పట్టించుకున్నట్టు, చంద్రయ్య ఆ గుడి ముందు కూర్చుని ఉన్న వ్యక్తిని చూశావా అన్నాడు. అటువైపు చూశాను. ఆ వ్యక్తి పిచ్చివాడ్డా ఉన్నాడు. చేతిలో మూట, కాళ్ళకి చేతులకి బ్యాండేజీ కట్లు, మాసిన బట్టలు, పరమ అసహ్యంగా ఉన్నాడు. చేతిలోని మూటను మటుకు గట్టిగా పట్టుకుని ఉన్నాడు. చూశానన్నట్టు తలుపాను. ఆ మూటలో ఏముందో చూసరా చంద్రయ్య? స్వామి వాడసలే పిచ్చివాడు, తంతే భయంగా అన్నాను. గట్టిగా నవ్వాడు దేవుడు. ఇంతసేపు నిన్నే నమ్మాను అంటూ వాపోయావు, నేను చెప్పిన పనికే భయపడితే ఎలా? పెట్టేయమని చెంప దెబ్బ తగిలినట్టు అనిపించింది. ఇంకేం మాట్లాడలేదు, లేచి

వాడి దగ్గరికి వెళ్లి నిలబడ్డాను. వాసన భరించలేనంత దుర్వాసన. నన్ను చూస్తేనే ఆ మూటను వాడు భద్రంగా వెనుక దాచిపెట్టుకోబోయాడు. వంగి లాక్కోబోయాను. వాడు ఇవ్వకుండా పెనుగులాడసాగాడు. బలవంతంగా వాణ్ణి తోసేసి మూట లాక్కున్నాను. విప్పి చూస్తే ఏముంది, అన్నీ పిచ్చి కాగితాలే. మొత్తం వెతికాను. పనికిరాని కాగితాలు తప్ప రూపాయి బిళ్ళ కూడా లేదందులో. మూట కింద పడేసి దేవాలయంలోకి వచ్చేస్తాను. దేవుడు దీక్షగా వాణ్ణి చూస్తున్నాడు. నేను వెనక్కి తిరిగి చూశాను. పిచ్చివాడు ఆ కాగితాలను జాగ్రత్తగా ఏరుకుంటున్నాడు. ఎగిరిపోతున్న వాటిని కూడా తెచ్చి మూటలోకి తోస్తున్నాడు. అన్నింటినీ ఏరి మూటని భద్రంగా కట్టి అటూ ఇటూ చూసుకుంటూ జాగ్రత్త పడుతున్నాడు. దేవా, అతను ఎందుకలా చేస్తున్నాడు? ఆశ్చర్యంగా అడిగాను. తల తిప్పకుండానే, అవి అతని దృష్టిలో డబ్బులు, చెక్కులు ఇంకా ఎంతో విలువైనవి తెలుసా అన్నాడు దేవుడు. కానీ అవి పిచ్చి కాగితాలు అన్నాను. నీ దృష్టిలో అవి పిచ్చివే, మరి అతని దృష్టిలో? నా వంక సాలోచనగా చూస్తూ అడిగాడు దేవుడు. అర్థమైంది నాకు. మనం ఎంతో విలువైనవిగా భావించే కరెన్సీ నోట్లు దేవుడి సృష్టిలో ఉత్త కాగితాలు. వాటిని ఏ దృష్టితో చూడాలో తెలిసినా సర్వాంతర్యామి ఆయన. చంద్రయ్య, అర్థమైంది కదా, నీ దృష్టిలో విలువైనది నాకు పనికిరానిది. ఆ పిచ్చివాడు మోస్తున్న మూటలో ఏం లేదని నీకు తెలుసు, కానీ ఆ పిచ్చివాడికి తెలియదు. చెప్పినా అర్థం కాదు, మోస్తూనే ఉంటాడు. జీవితాంతం మోస్తాడు కూడా నీలాగే. దెబ్బతిన్నట్లు దేవుని వైపు చూశాను. అనునయంగా నా భుజం తట్టాడాయన. బాధపడకు, ఈ లోకంలో చాలామంది ఇలాంటి బంధాల మూటలు మోస్తూనే ఉంటారు. తప్పదు, పక్కవాడి దృష్టిలో నువ్వు మోసే మూట వృధా, కాని వాడు మోసే మూట ఎంతో విలువైనది. లోకం తీరంతే నా కళ్ళు తెరుచుకున్నాయి. నిజమే, అనవసరంగా ఈ బంధాల మూట మోస్తున్నాను. తెంచుకుంటే ఏ బాధ లేదు. అందుకని నేను చావడం కరెక్టే. నా భావం అర్థమైనట్లు మళ్ళీ నవ్వాడు దేవుడు. నవ్వడం దేవుని లక్షణం కాబోలు. ఇంకా మాయ వదల్లేదు నిన్ను చంద్రయ్య. నీ ఇంగిత జ్ఞానంతో ఆలోచించు. ఏ బంధాన్ని ఎంతవరకు మోయాలో ఆలోచించుకో. చావటం పరిష్కారం కాదు. నిజానికి బంధాల మూటలు లేకుంటే జీవితం నిస్సారంగా ఉంటుంది. లోకం నిర్వీర్యమైపోతుంది. అవి ఉండాల్సిందే, భరించాల్సిందే. కానీ ఎంతవరకు అనేది నువ్వే నిర్ణయించుకో. నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయకుండా ఆలోచించు. కొన్ని బంధాల మూటలు బంగారు మూటలు తెలుసా? తలూపాను. ఆయన దేవుడు. ఆయన చెప్పేది కరెక్టే. ఆయన ఏం చేసినా అందులో ధర్మం ఉంటుంది. దేవుడు కర్మని మార్చలేడు నాయనా, తగ్గించగలడు. అంతెందుకు ఇన్ని చెప్పినా నేను కొన్నింటిని మోయాల్సిందే. ఆశ్చర్యంగా చూశాను ఆయన వంక. అవును చంద్రయ్య, అర్హత లేకుండా మీరు కోరే కోరికలు తీర్చలేక, మొక్కుకున్న మొక్కుల్ని భరించలేక, మీరు అవి తీరక తపించిపోతుంటే, ఏమీ చేయలేక, మీ ప్రార్థనలతో నన్ను ముంచెత్తుతుంటే చూడలేక మోయాల్సిందే అంటూ పోబోతున్న దేవుణ్ణి దేవా దేవా అంటూ పట్టుకోబోయి పట్టుదప్పి బోర్లాపడ్డాను. లేచి చూస్తే ఏముంది, దేవాలయంలో ఎవ్వరూ లేరు. ఎదురుగా విగ్రహం యథాప్రకారం చిరునవ్వులు చిందిస్తోంది. ఇంకేం ఆలోచించలేదు నేను. లేచి నిలబడి మౌనంగా నమస్కరించి బయటికి నడిచాను. పాకెట్లో ఉన్న పురుగుల మందు సీసాను సైడు కలువలోకి బద్దలయ్యేట్టు విసిరికొట్టాను. తాపీగా మా ఇంటి వైపు నడవసాగాను. మూటలు మోయాలిగా, తప్పదు. కానీ ఒక్కటి మటుకు నిజం, కొన్ని బరువులు దించుకోవాలి అని తెలిసింది చాలు. ఇక హాయిగా బతకగలను. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పిచ్చివాళ్ల మూటలు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4. హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. శక్తి ఆరాధనకు ప్రతీకగా నిలిచే శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. భీమవరం పట్టణంలోని పలు ఆలయాల్లో బుధవారం అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వెంటవరి తోటలోని బాల త్రిపుర సుందరి అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. ఆర్యవైశ్య యువజన సంఘం, వర్తక సంఘం ఆధ్వర్యంలో 108 మంది భక్తులతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీరాంపురం రోడ్డులోని జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించారు. గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరణ చేశారు. ఆచంటలో 4వ రోజైన శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా దుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిచ్చారు. పెదవల్లం వాచేనమ్మ అమ్మవారు, ఆచంటలోని పార్వతీ అమ్మవారు మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆకివీడు పెద్దింట్లమ్మ భక్తులకు మహాచండీగా దర్శనమిచ్చారు. పీటలపై గుర్రం రాజా దంపతులు కూర్చుని పూజలు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ గొండ్ల గణపతి, ఈవో అల్లూరి వెంకట సత్యనారాయణరాజు, ట్రస్టీ కొల్లేపర లలితకుమారి తదితరులు ఉన్నారు. తణుకు రూరల్ మండలం దువ్వ దానేశ్వరి ఆలయం, దువ్వ జాతీయ రహదారి ప్రక్కన గల విజయ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని మహాచండీ అలంకరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండపాక ఎల్లారమ్మ ఆలయంలో అమ్మవారిని మహాచండీ అలంకరణలో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెంటపాడు మండలం ప్రతిపాడు వైజంక్షన్ వద్ద కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని బుధవారం మహాచండీదేవిగా అలంకరించారు. ఆలయ ఏవో జవాది కృష్ణ పర్యవేక్షించారు. తాడపల్లిగూడెం మండలం ముత్యాలంబపురంలో ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరంపాలెం బాల త్రిపుర సుందరి పంచాయతన క్షేత్రంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాళ్ల మండలం కాళకూరు వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సంతాన లక్ష్మిగా శ్రీలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పాలకొల్లు ఎడ్ల బజార్లోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక వేదికపై అన్నపూర్ణాదేవిగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. భీమవరం పట్టణంలోని దాచువారి సెంటర్లోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం దసరా విజయ భవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ దసరా పండుగ విజయానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దసరా మహోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని 17వ వార్డులో విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆలయంలో బుధవారం అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా అలంకరించారు. 30 లక్షల కొత్త నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు బలసులమ్మకు బుధవారం మహాలక్ష్మి అలంకరణ చేశారు. సుమారు 50 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని, మండపాన్ని, ఉత్సవమూర్తిని అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు

చేశారు. విజయవాడలో ఈ నెల 15-16 తేదీల్లో నిర్వహించే జాతీయ స్థాయి సరస్ మేళాకు నర్సాపురం మండలం సీతారాంపురం లేస్ పార్క్ నుంచి గుడ్డసంచులు సిద్ధం చేశారు. సుమారు 10,000 సంచుల్ని సిబ్బంది చేత సిద్ధం చేసి విజయవాడకు పంపించారు. ఈ పనుల్ని ఐకేపీ మేనేజర్ నాగభూషణ నాయుడు పరిశీలించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భీమవరం మండలం ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారుల సంప్రదాయ వస్త్రధారణ పోటీలు సందడిగా సాగాయి. బుధవారం త్యాగరాజ భవనంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 100 మంది చిన్నారులు పాల్గొన్నారు. లంగావోణి, పట్టుచీరలు, అనార్కలి, ధోతీ కుర్తా, షేర్వాణి, పంచకట్టు తదితర సాంప్రదాయ దుస్తులతో చిన్నారులు ర్యాంప్వాక్ చేసి ఆకట్టుకున్నారు. చిన్నారుల్లో మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెంచేందుకే ఈ పోటీలు నిర్వహించినట్లు సంఘాధ్యక్షులు తటవర్తి నాగబద్రి నారాయణ తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి కురిశెట్టి సాయిరాం, ట్రెజరర్ చంద్రశేఖర్ గుప్తా, సంఘ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలకి పరిమితం కాకుండా పరిశ్రమల్లో వినియోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని ఏపీ నిట్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఫణికృష్ణ అన్నారు. ఏపీ నిట్లో బుధవారం డిఎస్ఐఆర్ సిఆర్టీడీహెచ్ ఆధ్వర్యంలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ డిజైన్ అనే అంశంపై 2 రోజుల పాటు జరగనున్న వర్క్షాప్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ రూపకల్పన కీలకమన్నారు. అల్లంశెట్టి శ్రీకాంత్, ఆచార్యులు డాక్టర్ పెద్దపాటి శంకర్, సందీప్, ప్రవీణ్, అవినాష్, శ్రవంత్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో కీలకమని, బాలికలందరికీ టీకా అందేలా వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. భీమవరం శివారు బలసముడిలోని అర్బన్ హెల్త్ సెంటర్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించి నిర్దేశించిన టీకా లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలోని రికార్డులు, వైద్య గదులు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అర్బన్ హెల్త్ సెంటర్లో అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. డాక్టర్ కృష్ణదుర్గ, హెచ్వి లలితకుమారి, స్టాఫ్, నర్సులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. యోనెక్స్ సన్రైజ్ చిట్టూరి సుబ్బారావు మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ అండర్17 బాలురు బాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు గురువారం నుండి 18 తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పోటీలను కళాశాల ప్రాంగణంలో చిట్టూరి సుబ్బారావు బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ కమిటీ చైర్మన్ చిట్టూరి వెంకట సుబ్బారావు తెలిపారు. టోర్నమెంట్ కు రాష్ట నలుమూలల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరవుతారని చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఆరెమిలి రాధాకృష్ణతో పాటు పలువురు విచ్చేస్తారని తెలిపారు. రాష్ట స్థాయి బాక్సింగ్ పోటీల్లో పెనుమంట్ర విద్యార్థులు సత్తాచాటారు. ఈ నెల 12 నుంచి బుధవారం వరకు ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో జేటీకే బ్లూ కార్నర్ బాక్సింగ్ క్లబ్ కు చెందిన విద్యార్థులు 3 పతకాలు సాధించారు. అండర్17 బాలికల విభాగంలో శరణ్య, నదియా రజత పథకాలు సాధించగా కడలి వీరస్వామి కాంస్య పథకం సాధించాడు. విజేతలకు ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పథకాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బాలికల బాక్సింగ్ జట్టుకు కోచ్, మేనేజర్లుగా వ్యవహరించిన కండిపోయిన మాధవి, కోడి తేజస్విని, వెంకట శైలజలను అభినందించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్టీఎఫ్ కార్యదర్శులు కుదూస్, నర్మదా, రాంబాబు, నాగరత్నం విద్యార్థులను అభినందించారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మెళకలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. మీరెక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్గా ఉండండి. సైబర్ సేఫ్గా ఉండండి.

FM 90.4 శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. పాత సినిమా పాటలు నిజంగానే ఆ పాత మధురాలు. కొన్ని పాటలు అలా ఏవో లోకాల్లోకి తీసుకువెళ్లిపోతూ ఉంటాయి. అందుకే వాటిని ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. దీనికి కారణం ధీటుగా పాటలు ఉండేలా సంగీత సాహిత్యాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధని తీసుకుంటూ తమ పరువు ప్రతిష్టలకు సంబంధించిన సవాల్గా ప్రతి బ్యానర్ వారు కృషి చేసేవారు. అందుకే అలనాటి పాటలు ఇప్పటికీ అజరామరం. మరి అటువంటి పాటలు వినేందుకు మీకు చక్కటి వేదిక రేడియో విష్ణు 90.4. మరి ఈనాటి ఆణిముచ్చలు కార్యక్రమంలో ముందుగా మీరు వినబోయే పాట ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ, చివరికి వారు ఎలా ఒకటయ్యారు అనే కథాంశంతో నిర్మించిన చిత్రం అన్నదమ్ముల సవాల్. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ, రజనీకాంత్, జయ చిత్ర, చంద్రకళ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నా కోసమే నీవున్నది పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

పట్ట చూపిన మూతి విరుములు తుదకు ఏ మాయలేటా అలక తొణకగా చిలుకు చిలుకుగా వలపు జల్లాయలే ఆ జల్లుల తడిసిన అల్ల

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: అన్నదమ్ముల సవాల్ చిత్రం నుంచి సత్యం స్వరపరిచిన గీతం విన్నారు కదా. ఇప్పుడు తాతినేని రామారావు దర్శకత్వంలో కమల్ హాసన్ జరీనా జంటగా నటించిన చిత్రం అమర ప్రేమ. ఈ చిత్రం నుంచి పి సుశీలా బృందం గానం చేసిన ఈ ప్రియురాలికి పెళ్లి జరిగాను పాట వింటారు. గీత రచన వీటూరి, సంగీతం చక్రవర్తి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: అమర ప్రేమ చిత్రం నుంచి పి సుశీల బృందం పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు కృష్ణ జయప్రద ప్రధాన తారాగణంగా జీసీ శేఖర్ దర్శకత్వంలో 1978లో విడుదలైన చిత్రం అల్లరి బుల్లోడు. ఈ చిత్రం నుంచి వేటూరు గీతమైన చుక్కల తోటలో ఎక్కడున్నావో పాట వింటారు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట స్వరకర్త చక్రవర్తి. మరి పాట వినిద్దామా?

అల్లరి బుల్లోడి చిత్రం నుంచి చుక్కల తోటలో పాట విన్నారు కదా. ఇప్పుడు కె బాపయ్య దర్శకత్వంలో కృష్ణ శరద జంటగా నటించిన చిత్రం ఇంద్రధనస్సు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ప్రేమకు మరణం లేదు పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
2: ఫోన్ 0881622345.
0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: ఇంద్రధనుసు చిత్రం నుంచి ఎస్పీ బాలు గానం చేసిన ప్రేమకు మరణం లేదు పాట విన్నారు కదా. తర్వాత పాట బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 1978లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇంకీ నాయుడు బావ. శోభన్ బాబు, వాణిశ్రీ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం నుంచి ఆచార్య ఆత్రేయ గీతం వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన 16 దాటింది పరువాన్ని మీటింది పాట మీకోసం. సంగీతం కెవి మహాదేవన్.

తెలియని వయసుకు తెలిసిన వయసుకు తేడా తెలిసింది, అది తెలిసిన పెద్దపే తెలియనిదేదో కావాలంటుంది. తెలియని వయసుకు తెలిసిన

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: ఎంకీ నాయుడు బావ చిత్రం నుంచి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు కృష్ణ జయప్రద జంటగా నటించిన 1978 నాటి చిత్రం ఏజెంట్ గోపి. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నుంచి దాశరథి గీతమైన చిటపట చినుకులు మన కోసం పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ పాటకు సత్యం స్వరకల్పన చేశారు.

FM 90.4. హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకోబోతున్నామండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్. కళలు కని వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేవారు కొందరు, తమకెదురైన సమస్యలకు పరిష్కారం వెతికి దాన్ని బిజినెస్ గా మార్చుకునేవారు ఇంకొందరు. అయితే ఇందులో రెండో కోవకు చెందుతారు విశాఖవాసి రాంబోతుల వాణిబాల. తమ వంటింటికి పట్టిన చెదల నియంత్రణకు స్టీల్ కిచెన్ ని తయారు చేసుకున్న ఆవిడ ఆపై వాటిని తయారు చేసే వ్యాపారంలోకి అడుగు పెట్టారట. మరి ఆ వివరాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. 2009లో ఓ ప్లాట్ కొనుగోలు చేశారట. అందరిలాగే తను కూడా తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకున్నారు. మాడ్యులర్ కిచెన్ కోసం అప్పట్లోనే దాదాపు 3.5 లక్షలు ఖర్చు చేసి మరీ చేయించారట. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదు. ఏడాది గడిచిందో లేదో చెదలు మొదలయ్యాయట. మరి వారికి పనిచేసిన కంపెనీ వాళ్ళని పిలిపించినా ఫలితం లేకపోయింది. అప్పటికి 2 వారాల నుంచి అక్కడ వంట చేయడం కూడా మానేసిందట. కార్పెంటర్కి చూపిస్తే తనిఖీ చేసి మొత్తం పాడైపోయిందన్నాడట. దాన్ని తీసేయడంతో పాటు కొత్తది తనతో చేయిస్తేనే ఆ పని చేస్తా అన్నాడు. ఏం చేయాలా అన్న ఆలోచనలో ఉండగానే ఓసారి వాళ్ళ ప్యాడీ డ్రైలర్ తయారీ యూనిట్ కి వెళ్ళిందట. అక్కడున్న స్టీల్ మెటీరియల్ భారీ యంత్రాలను చూసి మా వారు రవికిషోర్ తో మనమే ఎందుకు స్టీల్ తో కిచెన్ యూనిట్ తయారు చేయకూడదు అని అడిగారట. ఆలోచన రాగానే ఆయన కొలతలు తీసుకుని పని మొదలుపెట్టారు. ఆకృతులు డిజైన్ చేసినట్లు బోల్టులతో దాన్ని బిగించి 3 రోజుల్లో ఆ వంటగదిని వాళ్లే రెడీ చేసుకున్నారు. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయారు. దాన్నైతే తిరిగి హుదుహుద్ గుర్తు చేసింది.

హుత్ తుఫాను వచ్చాక అందరి ఇళ్లలోనూ చెదల సమస్య బాగా పెరిగిపోయిందట. దీంతో బంధువులు, స్నేహితులు ఇరుగుపొరుగు తమ వంటగదుల్ని మార్చుకోవడం మొదలుపెట్టేశారు. మరి ఈ సందర్భంలో ఓ స్నేహితురాలు, మీరెందుకు మార్చుకోవడం లేదని తనని అడిగారట. తనకి వారి స్టీల్ కిచెన్ గురించి చెప్పడంతో తను ఆశ్చర్యపోయిందట. తర్వాత ఆ విషయం మరికొందరికి తెలిసి అలాంటిది చేయించమని వాళ్ళు అడగడంతో దాన్నే వ్యాపారంగా మలుచుకున్నారట. అప్పటికే మా వారికి ఈ రంగంలో కొంత అనుభవం ఉండటం కలిసొచ్చింది అని అంటున్నారు. అదే సమయంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గోల్డ్మన్ సాక్స్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని ఐఐఎం బెంగళూర్ నిర్వహించిందట. దేశవ్యాప్తంగా వేల మంది పోటీ పడగా ఇన్నోవేటివ్ ఇండియాకు తను కూడా ఎంపికయ్యారట. మరి తన ఆలోచనను నిపుణులతో పంచుకున్నారు. అప్పుడే మొదట B2B అనుకున్న వ్యాపారాన్ని B2C గా మార్చాలని నిర్ణయించుకున్నారట. మరి జీవితకాలం మన్నికనిచ్చేలా వంటగదిని తీర్చిదిద్దాలనుకున్నారు. ఇందుకోసం దేశంలోనే ప్రముఖ మాడ్యులర్ కిచెన్ తయారీ పరిశ్రమలు ఎన్నో చూసొచ్చారు. ఈ రంగంలోని నిపుణులు, ఆర్కిటెక్టులతో కూడా చర్చించారు. ఆధునిక పోకడల్ని అర్థం చేసుకుని ప్రయోగాలు మొదలు పెట్టారట. స్టీల్ అంత సులభంగా వంగదు. విమానాల్లో వాడే హైగ్రేడ్ స్టీల్ని వినియోగించి ప్రత్యేకంగా డిజైన్లను తయారు చేశారట. విడిభాగాలను తీసుకొచ్చి క్యాబినెట్లకు ఖచ్చితమైన రూపు వచ్చేంత వరకు సౌండ్ రాకుండా ఉండేందుకు దాదాపు 300 సార్లు ప్రయోగాలు చేశారట. అరలు లాగితే బోల్ట్లు లూజ్ కాకుండా, తుప్పు పట్టకుండా ఆధునిక వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లుగా వీటిని తీసుకొచ్చారు. ఏ టెక్నాలజీ వాడి సెన్సర్లతోనే తాకితే చాలు, మనం చెప్పినట్లు వినేలా చేశారట. దాదాపు 160 కేజీల బరువుని ఆపగలిగేలా చేయడం వల్లే వీటికి జంబో కిచెన్ అనే పేరు కూడా వచ్చిందట. మారుతున్న అవసరాలకు తగ్గట్లు వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ సాగుతున్నారు. మరి వీరి దగ్గర నుంచి స్టీల్ చాపింగ్ బోర్డ్స్ అమెరికాకు కూడా ఎగుమతి అవుతున్నాయట. చూసారా, ఒక చిన్న ఆలోచన ఎంత దూరం తీసుకెళ్లిందో. సాధారణంగా ఒకే పనిని ఎక్కువసేపు అస్సలు చేయలేం. అలాంటిది 8 రోజుల్లో దాదాపు 170 గంటల పాటు నిరంతరాయంగా భరతనాట్య ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది కర్ణాటకలోని మంగళూరుకు చెందిన డిగ్రీ విద్యార్థిని రెమోనా ఎవెట్ పెరీరా. ఈవిడకు 20 సంవత్సరాలట. ఆమె దరఖాస్తు మేరకు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు రెమోనా చదువు ఉన్న కళాశాలలోనే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారట. మరి ఈ వేదికపై జూలై 21 ఉదయం భరతనాట్య ప్రదర్శన ప్రారంభించింది ఆవిడ. జూలై 28 సాయంత్రం వరకు కొనసాగించింది. జతిస్వరం, వర్ణం, పదవర్ణం, దిలానలతో లఘు శాస్త్రీయ దేవుని నామాలతో ప్రదర్శన కొనసాగించింది. ఇలా మొత్తంగా దాదాపు 170 గంటల పాటు భరతనాట్యం చేసి గతంలో మహారాష్ట్రకు చెందిన సుధీర్ జగ్పత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. రెమోనా ప్రతి 3 గంటలకోసారి దాదాపు 15 నిమిషాలు విరామం తీసుకుంది. మరి ఈ రికార్డు కోసమైతే గత 6 నెలలుగా రోజుకు 6 గంటల సాధన చేసిందని చెబుతుంది. మరి ఇప్పటిదాకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258. లక్కీ డ్రాలో కారు గెలుచుకున్నారని ఫోన్ వచ్చిందా? ప్రాసెసింగ్ ఫీజ్ కట్టమంటున్నారా? అది కార్ కాదు, మిమ్మల్ని ఉంచే ప్లాన్.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. నాన్న కళ తీర్చడానికి అక్క డాక్టర్ కావాలనుకుంటే తను ఇచ్చిన స్ఫూర్తితో మిగిలిన ముగ్గురం వైద్య వృత్తిలోకి అడుగు పెట్టాలనుకున్నాం అంటుంది కవలల్లో ఒకరైన రోషిణి. మరి వీళ్ళ కథేంటో తెలుసుకుందాం. సిద్దిపేటలో దర్జీ పనిచేసే కొంక రామచంద్రం, శారదలకు నలుగురు అమ్మాయిలు, అందరూ ఆడపిల్లలే అని జాలి చూపిస్తే నాన్న మాత్రం నా బిడ్డలు డాక్టర్లు అని గొప్పగా చెబుతారట. అందుకు మా పెద్దక్క మమత ఓ కారణం. నానమ్మ గొంతు క్యాన్సర్తో, పెద్ద నాన్న ఫిట్స్తో మరణించారట. మరి ఆ సమయంలో ఇంట్లో ఒక్కరైనా వైద్య విద్య చదివి ఉంటే బాగుండేదని నాన్న అనుకునేవారట. అది తెలుసుకున్న మమతక్క ఎంత కష్టమైనా సరే తాను డాక్టర్ కావాలనుకుంది. మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో అమ్మా నాన్నలకి కష్టం కలిగించకూడదని రాత్రింబవుల్లో శ్రమించారట. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సీటు సాధించారు. పోటీవారితో పోల్చుకోకుండా ఉన్నంతలో సర్దుకుపోయి MBBS పూర్తి చేసింది మమత. ఇప్పుడు పీజీకి సన్నద్ధమవుతుంది. ఇక చిన్నక్క మాధురి కూడా పెద్దక్క స్ఫూర్తితో అదే బాటలో నడిచింది. కరీంనగర్లోని చెల్లడ ఆనందరావు మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేసి ప్రస్తుతం ఇంటర్న్ చేస్తుంది. ఇక కవల అక్క చెల్లెళ్ళెం అయిన మేమిద్దరం కూడా ఒకే కాలేజీలో సీటు సంపాదించుకుందాం. నిజానికి రోహిణికి

ఎంటర్ అవ్వగానే రాసిన ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సీటు వచ్చాయి. కాని నేను ఒత్తిడికి గురవుతానేమోనని దాన్ని వదులుకుంది. మరోసారి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మళ్ళీ ఎగ్జామ్ రాసాము. అయితే ఈసారి నాకు మంచి ర్యాంకు సీటు వచ్చాయి. మరి రోహిణి నా కోసం చేసిన త్యాగాన్ని నేను గుర్తించాలిగా. అందుకే నాకు సీట్ వచ్చిన చోట వద్దనుకొని తన చేరిన కాలేజీలోనే చేరాను. అలా ఇద్దరం కలిసి జగిత్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందాము. పెద్దక్క మమత చదువు క్రమశిక్షణ మా అందరికీ మార్గదర్శకంగా పెద్దరికంగా వ్యవహరిస్తుంది. అందుకే తనేం చెప్పినా సరే మేం సరే అంటాం. ఇక మిగిలిన ముగ్గురం గొడవలు పడుతుంటాం, మళ్ళీ కలిసిపోతుంటాం, సమస్యల్ని కలిసికట్టుగా పరిష్కరించుకుంటాం. పుస్తకాలే కాదు, దుస్తులు నగలు అన్నీ కూడా పంచుకుంటూనే ఉంటాం. మాది రక్త సంబంధమే కాదు, స్నేహానుబంధం కూడా. డబ్బున్న వాళ్ళకే వైద్య విద్య, ఆడపిల్లలు గుండెల మీద భారం అన్నవారంతా ఇప్పుడు మా నలుగురిని అభినందిస్తుంటే భలే గర్వంగా అనిపిస్తోంది అంటుంది రోషిణి. చెల్లె ఐఏఎస్, అక్క ఐపీఎస్ అట. సుష్మిత ఐశ్వర్యలది తమిళనాడులోని కడలూరు జిల్లా మరంగూరు. నాన్న రమనాథన్ రైతు, అమ్మ ఇల్లవరిసి. సివిల్స్ కళని ఆమె నిజం చేసుకోలేకపోయారు. మీ ద్వారా నిజం చేసుకోవాలనుకుంటున్నా అని పిల్లలకి ఎప్పుడు చెప్తుండేవారట. దాంతో ఇద్దరూ అదే లక్ష్యంతో చదివేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తీర ప్రాంతం గ్రామం కావడంతో తుఫానులు వరదలతో తరచూ పంటకు నష్టమే జరుగుతుంది. 2004లో వచ్చిన సునామీకి వీళ్ళ ఇల్లు బాగా దెబ్బతినిందట. ఇవన్నీ తమ పట్టుదలను మరింత పెంచాయంటారు ఈ అక్క చెల్లెళ్ళు. ఇద్దరు చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అక్కడి నుంచే సివిల్స్ కు సిద్ధమయ్యారు. సుష్మిత 2 సీనియర్. ఇంజనీరింగ్ తర్వాత 7 శిక్షణ తీసుకుని 2017లో మొదటిసారి సివిల్స్ రాశారు. చెల్లి ఐశ్వర్యకి మార్గనిర్దేశం చేశారు. ఐశ్వర్య మొదటి ప్రయత్నంలోనే 2018లో రైల్వే అకౌంట్ సర్వీస్ కు ఎంపికయ్యారట. దాంతో సంతృప్తి చెందకుండా మళ్ళీ ప్రయత్నించి 2019లో ఐఏఎస్ సాధించారు. అక్క మార్గనిర్దేశం వల్లనే నాకు సర్వీస్ వచ్చింది. తను అకాడమిక్స్ లో టాపర్ కాబట్టి తనకు ఏదో ఒక రోజు ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉండేది అంటోంది ఐశ్వర్య. చెల్లె విజయాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. తనకు సర్వీస్ రావడం వల్ల అమ్మ కల నిజమైంది. దాంతో నా మీద ఒత్తిడి పోయింది. చెల్లి తన ఇంటర్వ్యూ అనుభవాలు మెలకువలు నాతో పంచుకునేది అని చెప్పే సుష్మిత ఆరో ప్రయత్నంలో 2022లో ఐపీఎస్ సాధించారు. నిజానికి తమకు తల్లి స్ఫూర్తి అంటారు ఈ అక్క చెల్లెళ్ళు. పాలిటెక్నిక్ పూర్తవగానే పెళ్లైన, దూర విద్యలో బీఎస్సీ పూర్తి చేసిన ఆమె గ్రూప్స్ రాస్తూ తన 7 ప్రయత్నంలో 2013లో ప్రభుత్వోద్యోగం సాధించారట. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఇంట్లోనే రుచికరంగా మ్యాంగో స్వీట్ చట్నీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయలు 4, నూనె 1/2 కప్పు, జీలకర్ర చెంచా, కలొంజి గింజలు చెంచా, లవంగాలు 3, వెల్లుల్లి రెబ్బలు 5, యాలకులు 3, అల్లం తరుగు చెంచా, ఎండుమిర్చి గింజలు చెంచా, కారం 1/2 కప్పు, పసుపు 1/2 చెంచా, బెల్లం తరుగు 1 కప్పు, ఎండుమిర్చి 2, ఉప్పు తగినంత. మరి మ్యాంగో స్వీట్ చట్నీని తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. ఆ తరువాత అది వేడెక్కాక ఎండుమిర్చి, జీలకర్ర, యాలకులు, లవంగాలు వేయించుకొని కలొంజి గింజలు వేయాలి. తర్వాత ఇందులో అల్లం తరుగు, వెల్లుల్లి, మామిడి ముక్కలు, ఎండుమిర్చి గింజలు, కారం, పసుపు, బెల్లం, తగినంత ఉప్పు వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. బెల్లం కరిగి మామిడి ముక్కలు ఉడికి చట్నీ దగ్గరకు అయ్యాక దింపేసుకోవాలి. టిఫిన్లు, అన్నం దేనికైనా బాగుంటుంది ఈ మ్యాంగో స్వీట్ చట్నీ. చౌచౌ పొరియలు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. చౌచౌ కావలసిన పదార్థాలు: చౌచౌ బెంగళూరు వంకాయ 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 2 చెంచాలు. మరి ఈ బెంగళూరు వంకాయ పొరియల్ తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా వంకాయని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించిన తర్వాత వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీరు చల్లి మూత పెట్టి మెత్తగా ఉడికించాలి. చివరిలో కొబ్బరి తురుము వేసి 2 నిమిషాలు కలిపితే రుచికరమైన చౌచౌ పొరియలైతే సిద్ధమైపోతుంది. ఓకే లిజనర్స్, ఈరోజైతే కొన్ని మంచి విషయాలైతే తెలుసుకున్నారు కదా. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, stay tuned to Radio Vision 90.4. ఇది విజ్ఞాన

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.

0: డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మరి ఇప్పుడు బీట్రూట్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి. బీట్రూట్లో కొవ్వు, కొలెస్ట్రాల్ శాతం అతి తక్కువ, జీర్ణక్రియకు దోహదం చేసే పీచు ఎక్కువ, ఏబీసీ విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్ ఉంటాయి. బీట్రూట్ రక్తపోటును తగ్గిస్తుంది. గర్భిణీలో కొత్త కణాల ఉత్పత్తికి బీట్రూట్ ఉపయోగపడుతుంది. బీట్రూట్ రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు కాలేయానికి టానిక్ లా పనిచేస్తుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ తో బాధపడే వాళ్లకు బీట్రూట్ మంచి ఫలితాన్ని ఇస్తుందటండి. బీట్రూట్ లో చక్కెరలు నిదానంగా విడుదలవుతాయి, కాబట్టి మధుమేహంతో బాధపడే వారు కూడా బీట్రూట్ తీసుకోవచ్చు. లిసనర్స్, మరి విన్నారు కదండి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: రామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విషన్ 90.4. మరి ఇప్పుడు పులిపిల్లి గురించి తెలుసుకుందామండి. మరి ఈ పులిపిల్లి వెనక ఎన్నో అపోహలున్నాయి. మరి ఆ అపోహలు ఒకటి, పులిపిల్లలు జన్యుపరంగా వస్తాయా? కుటుంబంలో ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందా? మరి దీని వెనకాల ఉన్న వాస్తవం ఏంటంటే, పులిపిల్లలు ఇంట్లో ఒకరికి ఉంటే మరొకరికి సంక్రమించే అవకాశం ఉంటుంది, కానీ జన్యుపరంగా వచ్చే అవకాశం లేదంటున్నారు. ఒకరి వాడిన సబ్బు, టవల్ మరొకరు వాడడం వల్ల, పిల్లల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు, దగ్గరికి తీసుకున్నప్పుడు చర్మం తగలడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వస్తాయి. అలాగే ఒక చోట పులిపిల్లి ఉంటే ఆ వ్యక్తికి తన టవల్ ద్వారానే అనేక చోట్ల పులిపిల్లలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పులిపిల్లి దగ్గర వారు టిష్యూ పేపర్ తో తుడిచిపారేయడం మంచిది. లిజనర్స్ మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు అజినోమోటో గురించి తెలుసుకుందామండి. అజినోమోటో అదేనండి టేస్టింగ్ సాల్ట్. అజినోమోటో పేరుతో వంటల్లో ఉపయోగించే దినసు మెనోసోడియం గ్లూటామేట్. జపాన్కి చెందిన ఒక సంస్థ దీన్ని అజినోమోటో పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దాంతో ఆ పేరే వాడుకలోకి వచ్చేసింది. వనస్పతికి డాల్డా అని, రిఫ్రిజిరేటర్కి ఫ్రిడ్జ్ అని, ఫోటో కాఫీకి జిరాక్స్ అని పేర్లు వాడకంలోకి వచ్చినట్లే ఇది కూడా. ఇంతకీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అజినోమోటో నరాల మీద దీర్ఘకాలంగా దుష్ప్రభావాన్ని చూపిస్తుందని పరిశోధనలో నిర్ధారణ అయింది. మెనోసోడియం గ్లూటామేట్ వాడకం వల్ల 60 నిండిన వారిలో పక్షవాతం, మతమరుపు, పార్కిన్సన్స్ వ్యాధి, చేతులు మెడ వణకడం, ఆందోళన, డిప్రెషన్ వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువటండి. ఇంతకీ అజినోమోటో వాడకం వల్ల వంటల్లో రుచి పెరుగుతుందా అంటే అదీ లేదు. అజినోమోటో నాలుకకు అంటిన వెంటనే మెదడు మీద ప్రభావం చూపించి పదార్థం రుచిగా ఉన్న భావనను కలిగిస్తుంది. వాస్తవంగా రుచిగా ఉన్న పదార్థాన్ని తిన్నప్పుడు సహజంగా

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ MDS చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పాసిబిలిటీస్.

0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళు సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో 90.4. మరి ఇప్పుడు ఒక ఆసనం గురించి తెలుసుకుందామండి. మరి ఆ ఆసనం పేరే ఆకర్ణ ధనురాసనం. ఈ తరం పిల్లలు యువతను ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ఒకటి స్థూలకాయం, రెండవది వంగిపోతున్న భుజాలు. కిలోల బరువున్న స్కూల్ బ్యాగులు మోసి మోసి వంగిపోయిన భుజాలు నీటారుగా అయ్యేందుకు ఆకర్ణ ధనురాసం చాలా ఉపకరిస్తుంది. మరి ఈ ఆసనం ఎలా వేయాలంటే, రెండు కాళ్ళను చాపి కూర్చోవాలి. కుడి చేతితో ఎడమ కాలి బొటన వేలును, ఎడమ చేతితో కుడికాలి బొటన వేలును పట్టుకోవాలి. ఇప్పుడు కుడి చేతితో ఎడమ కాలి మడమను తీసుకువచ్చి కుడికాలి తొడ మీద ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుని వదలకుండా బిగించాలి. కుడి చేతితో ఎడమ కాలి బొటన వేలిని కుడి చెవి దగ్గరకు తీసుకురావాలి. ఈ స్థితిలో కుడి మోకాలు నేల మీద ఉంచి పైకి లేవకూడదు. ఎడమ చేయి కుడికాలి బొటన వేలిని పట్టుకునే ఉండాలి. వెన్నుముక వీలైనంత నిటారుగా ఉంచాలి. ఆసన స్థితిలో వచ్చిన తర్వాత దృష్టిని ఎదురుగా ఉన్న ఒక బిందువు మీద కేంద్రీకరించాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా యథాస్థితిలోకి రావాలి. ఇలాగే రెండవ కాలితోనూ చేయాలి. అప్పుడు ఆకర్ణ ధనురాసనం ఒక రౌండ్ పూర్తయినట్లే. ఇలా రోజుకు 3 రౌండ్లు వేస్తే సరిపోతుందండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. లిజనర్స్ మరి విన్నారు కదండి, రేపు మళ్ళీ ఇదే సమయానికి మీతో మరికొన్ని కొత్త విషయాలు పంచుకునేందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే గౌరీ.
3: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4. పశువుల పెంపకంలో మంచి సూక్ష్మజీవులని వాడటం. వేల సంవత్సరాల కొద్దీ మాంసం పాల కోసమే కాక డబ్బు సంపాదించడానికి కూడా పశువులని పెంచుతున్నారు. కానీ మేత భూములు అంతకంతకు తగ్గిపోతున్నాయి. పశుదాణ ఖరీదు పెరిగిపోవడంతో పశువుల పెంపకంలో లాభాలని రాబట్టుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పశువులని చిన్న చిన్న జాగాల్లోనూ కొట్టాల్లోనూ ఉంచితే అది దుర్వాసనకి అపరిశుభ్రతకి కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పశువులకి పాక్స్, ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ వంటి తీవ్రమైన రోగాలు సోకే అవకాశం ఉంది. అంతేగాక పేలు, ఈగల ద్వారా వ్యాపించే రోగాలు కూడా పశువుల ఉత్పాదకతని తగ్గిస్తాయి. పశువుల మీద విపరీతంగా వాడుతున్న యాంటీబయాటిక్స్ వల్ల రోగాలు సంక్రమణ చికిత్స కోసం మనుషుల మీద వాడుతున్న యాంటీబయాటిక్స్ ప్రభావం నశిస్తుంది. ఇది ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కల్పిస్తుంది. ఈ వీడియోలో బంగ్లాదేశ్కి చెందిన అనుభవజ్ఞులైన రైతుల నుంచి దానా ఖరీదుని తగ్గించడానికి మంచి సూక్ష్మజీవులు ఎలా దోహదపడతాయో, పశువులకి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పి వాటి ఆరోగ్యాన్ని అవి ఎలా నిలుపుతాయో నేర్చుకుందాం. ప్రకృతిలో ఉచితంగా లభించే మంచి సూక్ష్మజీవులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. మంచి సూక్ష్మజీవులు వ్యర్థాలను వేగంగా కుళ్ళబెట్టి చెడు క్రిములను నాశనం చేస్తాయి.
1: మా పొలంలో దుర్వాసన రాకుండా సూక్ష్మజీవులని వాడతాం. పొలం చుట్టుపక్కల్లో చెడు పాథోజన్లని, ఈగల్ని కూడా అవి అరికడతాయి.
0: దాణాలోనూ, తాగే నీళ్లలోనూ మంచి సూక్ష్మజీవులని కలపడం పశువుల ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. మంచి సూక్ష్మజీవులను దాణాలో కలిపితే దానిలో పోషకాలు పెరుగుతాయి.
2: రుచి వాసన బాగుంటాయి కాబట్టి ఇలాంటి దాణాని పశువులు బాగా మేస్తాయి. ఈ దాణాన్ని పశువులు జీర్ణం చేసుకోవడానికి సూక్ష్మజీవులు తోడ్పడతాయి.
0: మంచి సూక్ష్మజీవులు కలిపిన దాణాన్ని మీ పశువులకి మేపితే కాన్సన్ట్రేటెడ్ దాణా మోతాదుని తగ్గించవచ్చు.

0: గడ్డి మీద మంచి సూక్ష్మ జీవులను చల్లి దాని మీద అరగంట సేపు మూత పెడతాం. దానివల్ల గడ్డి మెత్తపడుతుంది. పశువులకి అది బాగా నచ్చుతుంది. ఏవైనా చెడు క్రిములు గాని బూజులు గాని ఉంటే అది వాటిని చంపేస్తుంది.
1: మీకు దగ్గర్లోని వ్యవసాయ పశువుల దుకాణంలో గాని, విశ్వవిద్యాలయంలో గాని, ఎక్స్టెన్షన్ సేవ నుంచి గాని మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం లేక ఈఎంని కొనవచ్చు. వాడే ముందు సూక్ష్మజీవులని తప్పకుండా సక్రియం చేయాలి. 2 గుప్పేళ్ల మలాసల్లని, 2 గుప్పేళ్ల ఈఎంని తాజా నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని 100 లీటర్ల నీళ్లలో కలిపి గాలిచోరని పీపాలో పోసి నీడలో ఉంచాలి. మొదటి రోజున రోజుకి 2 సార్లు గ్యాస్ని వదలాలి. 2వ రోజు నుంచి రోజుకి 1 సారి చేయాలి. 5 నుండి 10 రోజుల్లో సూక్ష్మజీవులు సిక్రయమై వాడడానికి సిద్ధమవుతాయి. ఉప్పని తీయని వాసన వల్ల అది మీకే తెలుస్తుంది. స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. 2 గుప్పేళ్ల బియ్యం, గోధుమలు లేక మొక్కజొన్నలని ఒక మట్టి కుండలో పోయాలి. ఇంకో కుండలో 2 గుప్పేళ్ల సగం ఉడికిన పప్పులు పోసి 2 రెట్లు గుడ్డతో కప్పాలి. పప్పులు పోసిన కుండని వెదురు పొదలో గాని, చీకటిగా తేమగా ఉండే చోట గాని పెట్టి ఆకులతో కప్పాలి. మంచి సూక్ష్మజీవులు చీకటిగా తేమగా ఉండే చోట్ల బాగా పెరుగుతాయి. బియ్యం పోసిన కుండని గడ్డివాములో పెట్టాలి. ఇక్కడి ఉష్ణోగ్రత స్థిరంగా వెచ్చగా ఉంటుంది. పెరిగే బూజు సూక్ష్మజీవులకి అలాంటి వాతావరణం అవసరం. 5-6 రోజుల తర్వాత సూక్ష్మజీవులు పెరిగి తెల్లని నూలుదారల్లా కనిపిస్తాయి. ఇప్పుడు 12 చెంచాలు లేక 200 మిల్లీలీటర్ల బియ్యం కడిగిన నీళ్లలో 12 చెంచాల మలాసాలని కలపాలి. అందులో 2 చెంచాల పెరుగుని, 1/2 చెంచా లేక 6-7 గ్రాముల ఈస్ట్ని కలపాలి. వాటిని చక్కగా కలపాలి. ఇప్పుడు బియ్యం పోసిన కుండలోంచి, పప్పులు పోసిన కుండలోంచి 1/2 చెంచాడు చొప్పున సూక్ష్మజీవులను తీసుకోవాలి. ఈ 2 రెట్లు 2 లీటర్ల నీళ్లలో కలపాలి. సూక్ష్మజీవులని సంక్రయం చేయడానికి ఈ మిశ్రమాన్ని గాలిచోరని జాడీలో పోసి వారంపాటు నిలువుంచాలి. రోజుకి 1-2 సార్లు జాడీలోని గ్యాస్ని విడుదల చేయడాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ మంచి సూక్ష్మజీవులని వాడుకునే రకరకాల పద్ధతులని చూద్దాం. మీ కొట్టంలో దుర్వాసనని అరికట్టడానికి పేడను, మూత్రాన్ని విడివిడిగా ఉంచేందుకు ప్రయత్నించాలి. పేడతో మూత్రం కలిస్తే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు విడుదలై దుర్వాసనకి కారణమవుతాయి. పొడి తవుడు, రంపపు పొట్టు, కొబ్బరి పొట్టు లేక గడ్డిని నేల మీద పరచి దానిమీద క్రమం తప్పకుండా సూక్ష్మజీవులని చల్లుతుండాలి.
0: 1 లీటర్ సూక్ష్మజీవులని 100 లీటర్ల నీళ్లలో కలిపి గడ్డి పరుపు మీద చల్లుతాను. మంచి సూక్ష్మజీవులని పరుపు పీల్చుకుని చెడు క్రిముల్ని చంపేస్తుంది. కొట్టం బయట పేడ, ఇతర వ్యర్థాలు కుప్పబోసే చోట కూడా చల్లుతాను. దీనివల్ల ఈగలు, పేలు రావు, చెడు వాసన కూడా ఉండదు. మేం మా వ్యర్థాలని సరిగ్గా నిర్వహించగలం. ఆవు పేడని, గడ్డి పరుపుని చక్కగా పనికొచ్చే ఎరువుగా మార్చుతుంది. దాన్ని మేము రైతులకి అమ్ముతాం.
1: మీ పశుధానాన్ని శుద్ధీకరించడానికి 1/2 చెంచాడు సూక్ష్మజీవులను 1/2 చెంచాడు మలాసలని 1.5 లీటర్ల నీళ్లలో కలిపి ఈ మిశ్రమాన్ని 10 కిలోల దానాకి కలపాలి. లేదా 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 900 మిల్లీలీటర్ల నీళ్లలో కలిపి 10 కిలోల కాన్సన్ట్రేట్ దానాలో కలపవచ్చు. దీన్నొక సంచిలోనో పీపాలోనో ఉంచవచ్చు. అది పులిసినప్పుడు వచ్చేటి పులుపు వాసన వల్ల ఫీడ్ సిద్ధమైందని తెలుస్తుంది. వేడి వాతావరణంలో 3 నుంచి 4 రోజులు, శీతాకాలంలో 7 నుంచి 8 రోజులు పడుతుంది.
0: ఒక్కోసారి మేము రెడీమేడ్ దానాని కొంటాం. కొన్న ప్రతిసారి దాన్ని దేశీ సూక్ష్మజీవులతో శుద్ధి చేస్తాం. దానాలో ఏదైనా చెడు క్రిములు గాని బూజు గాని ఉంటే మంచి సూక్ష్మజీవులు వాటిని చంపేస్తాయి. ఇలా పులిసిన దానాని పశువులు బాగా ఇష్టపడతాయి. మా కాన్సన్ట్రేట్ దానాని మేమే తయారు చేసుకుంటాం. వేర్వేరు దినుసులను తెచ్చి వాటిల్లో దేశీయ సూక్ష్మజీవులని సరిగ్గా కలిపి గాలి చొరని సంచిలోనూ పీపాల్లోనూ ఉంచుతాం. 3-4 రోజుల తర్వాత దాన్ని గడ్డిలో కలిపి పశువులకి మేపుతాం. దాన్ని అవి చాలా ఇష్టపడతాయి. దాని వాసన పశువులకి నచ్చుతుంది కాబట్టి అవి దాన్ని చాలా తొందరగా తింటాయి. మంచి సూక్ష్మజీవులు అరుగుదలకి తోడ్పడతాయి.
1: మేపడానికి ముందు పచ్చని దానా మీద గాని, సైలేజ్ మీద గాని సూక్ష్మజీవులని స్ప్రే చేయవచ్చు. 6 చెంచాలు లేక 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పచ్చగడ్డి మీద

0: లేకపోతే ఎండుగడ్డి మీద స్ప్రే చేసి 3 నుండి 4 గంటల పాటు మోసి ఉంచాలి. ఆ తర్వాత ఆ గడ్డిని పశువులకి మేపవచ్చు. ఆవులు తాగే నీళ్లలో కూడా సూక్ష్మజీవులని కలపవచ్చు. దానివల్ల పశువుల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజు నీళ్లు మార్చిన తర్వాత దాన్ని కలపాలి. దూడలకు చెంచాడు మిశ్రమాన్ని 75 మిల్లీలీటర్ల తాజా నీళ్లలో కలపాలి. మరి ఈ వీడియో నుంచి మనం నేర్చుకున్నదేంటి? ప్రకృతిలో మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేక ఈఎంని మీకు దగ్గరలోని వ్యవసాయ వస్తువుల షాపులో కొని వాటిని మలాసలు నీళ్లతో సంక్రియం చేయవచ్చు. లేదంటే స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. వాడే ముందు మిశ్రమంలో నీళ్లు తప్పకుండా కలిపి పల్చగా మార్చాలి. కాన్సన్ట్రేట్ దానా, సైలేజ్, పచ్చగడ్డికి సూక్ష్మజీవులను కలిపితే వాటి పోషక తత్వాలు పెరిగి అరుగుదల మెరుగవుతుంది. పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి పశువులు తాగే నీళ్లలో మంచి సూక్ష్మజీవులను కలపవచ్చు.
1: ఇమో వ్యవహార్ కొరే ఆమ్రా అనేక ఉపకార్ పచ్చి.
2: దేశీయ సూక్ష్మజీవులని వాడుతుంటే మాకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతున్నాయి. మా ఆవులు తక్కువ జబ్బు పడుతున్నాయి కాబట్టి మాకు మందుల ఖర్చు తగ్గుతోంది. ఆ ఆవులు ఎంతో ఆరోగ్యంగా తెలివిగా కనిపిస్తాయి కనుక అందరికీ అవి నచ్చుతున్నాయి.
1: గొర్రెటా బజారి బిక్రీ కొత్తే আমাদের সমস্যা হচ্ছে না, এটা মানে যে কোনো ক্রেতাই এটা কিনে নেবে গরুর স্বাস্থ্য দেখে.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ईशा नंबर वेच कदा
1: रास्को 4
0: 4
2: हां 4
1: అంతకన్నా
0: ఏ
1: అంతకన్నా నువ్వు నచ్చలేదు.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు

0: basketball court,
1: gym, cricket net, jogging track, indoor games, children play area, guest rooms,
0: water treatment plant, sewage treatment plant, 100% power backup వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంత.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆది సంగతి. మరి ఈరోజు మరో కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. ఆ గ్యాలరీలోకి సైన్స్ అంటే ఏమిటి అన్న ప్రశ్నతో వెళ్తే సైన్స్ కానిదేది అన్న జవాబుతో తిరిగి వస్తారు. అసలు సైన్స్ లేనిదెక్కడ అన్న నిజాన్ని గ్రహిస్తారు. ఆర్ట్స్ కామర్స్ గ్రూప్ వాళ్ళైనా సరే జిజ్ఞాసతో అడుగు పెడితే మిమ్మల్ని ఓ పార్ట్ టైం సైంటిస్టులుగా మార్చేస్తారు. కర్ణాటక రాజధాని నగరంలో ఉన్న ఈ సైన్స్ గ్యాలరీ బెంగళూరు కేవలం ఓ సైన్స్ మ్యూజియం మాత్రమే కాదండి, అంతకు మించిందని చెప్పొచ్చు. ప్రపంచంలో ఇలాంటివి మరో 7 మాత్రమే ఉన్నాయి. ఆసియాలో ఇదే మొదటి. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం వంటి పుస్తకాలకి మంచి ఆదరణ ఉండేది. ఇప్పుడు అలాంటి సమాచారం ఇచ్చే యూట్యూబ్ వీడియోలు వచ్చేసాయి. అలాంటి పాపులర్ వీడియోల దృశ్యాలని, వివరణల్ని మరింత అత్యాధునిక సాంకేతికతతో నేరుగా చూపించగలిగితే ఎలా ఉంటుంది? ఆ పనే చేస్తుంది ఈ సైన్స్ గ్యాలరీ. మన నగరాల్లోని సైన్స్ సెంటర్లు, మ్యూజియంలు చేసేది ఇదే కదా అన్న సందేహం రావచ్చు. అవన్నీ రకరకాల సైన్స్ వస్తువులను చూపించి ఏమిటి, ఎందుకు అని వివరిస్తాయి. కానీ ఈ గ్యాలరీ అక్కడితో ఆగకుండా ఎలా అన్న దానిపైన ఎక్కువ దృష్టి పెడుతుంది. అది కూడా మనల్ని పూర్తిగా ఈ శాస్త్రీయ విశ్లేషణలో భాగస్వామ్యం చేస్తుంది. ఉదాహరణకి కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి వివరించాలనుకోండి, అసలు మామూలు బొమ్మలు కదిలే దృశ్యంగా ఎలా మారుతాయో చెబుతారు, మీతోనే వాటిని గీయిస్తారు. వాటిని 2D యానిమేషన్ గాను, తర్వాత 3D గాను, గ్రాఫిక్స్ గాను మీ చేత చేయిస్తారు. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. రోడ్డు పైన నిలిచిపోయే నీళ్లలో సూక్ష్మక్రిములు ఉంటాయని తెలుసు. వాటిని మైక్రోస్కోప్తోనూ చూడగలమని వినే ఉంటాం. ఈ గ్యాలరీలో ఓ చోట అలాంటి ఓ మైక్రోస్కోప్లోకి లెన్సుల స్థానంలో అతి చిన్న మైక్రోఫోన్లని పెట్టి ఓ పరికరాన్ని తయారు చేశారు. అది నీటిలో ఉన్న క్రిముల కదలికతో ఏర్పడే అతి సూక్ష్మమైన చంపులని పెద్దగా చేసి వినిపిస్తుంది. దానితో పాటు అసలు బతకడం అంటే ఏమిటి అన్న ప్రశ్నతో మన ఎదుట ఓ పేపర్ పైన చిన్న రొయ్యల గుడ్లని ఎండబెడతారు. పేపర్ పూర్తిగా ఎండిపోయాక ఆ గుడ్లు నిర్జీవమైన పేపర్ ముక్కలుగానే అనిపిస్తాయి. ప్రాణానికి సంబంధించిన ఏ సూచన వాటిల్లో ఉండదు. అవే గుడ్లని మరో గంటసేపు నీళ్ళలో పెడితే ఆ గుడ్లకి ప్రాణం వచ్చే వింతని చూపించి జీవం అన్న భావానికి కొత్త అర్థం చెబుతారు. భవిష్యత్తులో రోబోలతో కలిసి జీవించాల్సి వస్తే ఆ సమాజం ఎలా ఉంటుందో అత్యాధునిక పరికరాల సాయంతో చూపించే ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. ఈ

0: గ్యాలరీలోని రెస్టారెంట్లు, తినే తిండి కూడా సైన్స్ మన జీవితంలో ఎంతో విడదీయరాని భాగమో చెబుతుంది. బంగాళదుంప చిప్స్, తాగే నీరు, పాలల్లో ఏ మూలకలున్నాయో, వాటిని పీరియాడిక్ టేబుల్లో ఏ విధంగా గుర్తుపట్టాలో, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా వివరిస్తారు. ఈ గ్యాలరీలో మీరు తిరిగేటప్పుడు ఎంత ఆక్సిజన్ పీల్చారు, మీ నుంచి ఎంత కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందో కూడా అప్పటికప్పుడు లెక్కించి మనల్ని అబ్బురపరుస్తారు. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.
1: ఫ్లాష్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్.

0: ஷாப்பிங் மால் ஆப்போசிட் ஸ்ரீதேவி ஹோட்டல் ஒண்டி ரோட் பீமவரம் செல் 9849124000.
1: வெல்கம் பேக் டு அதி சங்கதி. మనలో చాలామంది టెన్త్ తర్వాత కామర్స్ ఇంజనీరింగ్ ఆర్ట్స్ తీసుకుని ప్యూర్ సైన్స్కి దూరం అయిపోతుంటారు. అయినా సైన్స్ పైన ఆసక్తి చంపుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి తమకు ఆసక్తి ఉన్న అంశం పైన అవగాహన పెంచుకుని ఏకంగా పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు. ఇందుకోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఏఎస్సి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి సంస్థల్లోని నిపుణులు సహకరిస్తారు. ఇందులో నిష్ణాతులయ్యారనిపిస్తే మీరు ఆన్లైన్ ద్వారా దేశ విదేశీయులకు మాస్టర్ క్లాసులు నిర్వహించవచ్చు. నిజానికి ఈ సైన్స్ గ్యాలరీ వ్యవస్థాపకురాలు జాహ్నవి ఫాల్కే కూడా ఒకప్పుడు ఆర్ట్స్ చదువుకుని విజ్ఞాన శాస్త్రం బాట పట్టిన వారేనండి. ఆ తర్వాత ఆమె లండన్ కింగ్స్ కళాశాలలో ఫిజిక్స్ బోధకురాలు అయ్యారు. లండన్ సైన్స్ మ్యూజియం క్యూరేటర్గాను మారారు. మన దేశంలో సైన్స్ ఏకొందరికో కాకుండా అందరికీ చేరువు చేయాలని ఆమెకు ఉండేదట. అప్పుడు ఆమె దృష్టి డబ్లిన్ నగరంలో ఉన్న ట్రినిటీ కాలేజీకి చెందిన సైన్స్ గ్యాలరీపై పడింది. సైన్స్ని కళల్ని సమానంగా జోడించిన గ్యాలరీ ఇది. ఇలాంటివి డబ్లిన్తో పాటు బెర్లిన్, డెట్రాయిట్, మెల్బోర్న్, అట్లాంట్, లండన్ నగరాల్లోనూ ఉన్నాయి. వీటన్నిటిని సైన్స్ గ్యాలరీ ఇంటర్నేషనల్ అన్న సంస్థ నిర్వహిస్తుంటుంది. ఆ సంస్థ కిందే ఆమె బెంగళూరులో ఈ సైన్స్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈసారి బెంగళూరు వెళ్తే ఈ సైన్స్ ప్రపంచాన్ని చూసొస్తారుగా. మరి ఇప్పటి వరకు సైన్స్ గ్యాలరీ గురించి తెలుసుకున్నాం కదా. రేపు ఇదే సమయానికి తిరిగి ప్రసారమయ్యే అదే సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నేను మీ ఆర్జే హారిక.

రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: லக்னோ எஃப்எம் 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పుకోవడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జీ అక్షయ్ అని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం. విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
3: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
3: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3,00,000 రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0881622345.
0: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కడప నుంచి కొండారెడ్డిని మేడం.
0: కొండారెడ్డి గారు ఎలా ఉన్నారు?
4: చాలా బాగున్నాం మేడం.
0: చాలా బాగున్నారండి.
4: అవును మేడం.
0: ఓకే అండి. వాళ్ళ టాపిక్ వచ్చేసి అబ్దుల్ కలాం గారి జయంతి అండి.
4: అవును మేడం.
0: ఓకే అండి. మరి మీ మాటల్లో చెప్తారా?
4: ఆయన గొప్ప వ్యక్తి మేడం, ఆయన గురించి చెప్పలేను కానీ.
0: అలా అంటారండి?
4: అలాంటి కాదు మేడం, అంటే చాలా గొప్ప వారు వాళ్ళు.
0: అవునండి.
4: ఆయన జయంతి అంటే అందరికి సంతోషం మేడం.
0: అవునండి. ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
4: మేడం? నాకు యానిమల్ నుంచి నాన్న నువ్వు నాకు ప్రాణం అనే పాట కాదు మేడం.
0: ఓకే అండి
4: మేడం.
0: మీరు కోరిన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగరడోన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీకు విజయ వేణం గారికి, సార్ గారికి, డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి. మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: వినలేదు మేడం.
0: ఇవాళ అబ్దుల్ కలాం గారి జయంతి అండి.
1: అవును మేడం. 11వ ప్రధాని కదా మేడం?
0: అవునండి.
1: అవును మేడం. ఆయన మరోలేం మేడం, ఆయన చాలా మంచి పనులు కూడా చేసినాడు. మంచి వాట్సాప్ లో కూడా వస్తాయి మేడం ఆయన మంచి మాటలు కూడా.
0: అవునండి.
1: చాలా ఎంత చెప్పినా తక్కువే మేడం, చాలా మంచిగా చేసినాడు కూడా ఆయన కూడా.
0: అవునండి.

0: మేడం శిరిడి సాయి మేడం సినిమా పేరు.
1: ఆ మూవీ నుండి
0: ఒక్కడే సూర్యుడు ఒక్కడేనే పాట ఉంటుంది మేడం.
1: ఓకే అండి.
0: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి. మీరు కోరిన వారందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్

0: ఓకే లిస్నర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. హలో
1: హలో, నమస్కారం మేడం.

0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందనపేట మండలం చీత్రాల గ్రామం దమ్మోజి వెంకటాచారి మాట్లాడుతున్నా మేడం గారు.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాం మేడం.
0: అవునా అండి, ఓకే అండి. మరి వాళ్ళ టాపిక్ ఏంటి విన్నారా అండి?
1: ఏంటే మేడం, ఇప్పుడే నేను ఫోన్ చేస్తున్నా.
0: ఇవాళ అబ్దుల్ కలాం గారి జయంతి అండి.
1: అబ్దుల్ కలాం చాలా పనులు చేసాడు మేడం మంచిగా.
0: అవునండి,
1: మాకు జుమ్మంది నాదంలో
0: ఆ మూవీ నుండి
1: జుమ్మంది నాదంలో పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: జోల పాట పాడింది గాలి అనే పాట.
0: ఓకే అండి,
1: మంచిది మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ లెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం. నమస్తే మేడం. కాదర్ భాష మేడం.
0: కాదర్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. ఇప్పుడే నెల్లూరు పోయితే పనుండి.
0: అవునా అండి? ఇవాళ
1: టాపిక్ ఏంటి మేడం?
0: ఇవాళ అబ్దుల్ కలాం గారి జయంతి అండి.
1: అవును మేడం, కరెక్ట్.
0: అవునండి,
1: మన త్యాగమూర్తి అబ్దుల్ కలాం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాలి మేడం.
0: అవునండి. మరి
1: చాలా వరకు ఆయన చరిత్ర సృష్టించారు మేడం. ఆయన
0: అవునండి,
1: ఆయనకి ఒక పాట కోరుతాను మేడం. ఆయనకి
0: ఓకే అండి, చెప్పండి.
1: ఆంధ్రకేసరి
0: ఆ మూవీ నుండి.
1: ఆంధ్రకేసరిలో ఏదో పాట ఉంది మేడం, మంచి పాట ఒకటి, గుర్తు రావటం లేదు. ఏదో ఉంది మేడం, చెప్తాను. మీకు ఐడియా ఉందా?
0: లేదండి.
1: సరే, దేశభక్తి పాట అది, వీరేశలింగం అని వస్తుంది.
0: ఓకే అండి.
1: కొద్దిగా చూడలేరు కదా? ఆంధ్రకేసరి. వేగంలా ఘోషించే గోదావరి.
0: ఓకే అండి,
1: నా పాట ఆయన కోసం సమర్పిస్తూ మేడం. మన సర్దార్ భాయ్ పోలయ్య గారు, అశోక్ గారికి హాయ్ చెప్పాలి.
0: ఓకే అండి, మీరు కోరిన అందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: నమస్తోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ వరుణాయ చ నమస్తంగాయ చ పశుపతయే చ

0: ఓకే లిజ్నర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే ఇలా ఎలా ఉన్నారు వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలేపాడు నుంచి మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: విన్నాను మేడం, అబ్దుల్ కలాం.
0: అవునండి,
1: ఆయన గొప్ప మహానుభావుడు.
0: అవునండి.
1: అంటే మనం చదువుకోలేదు ఆయన గురించి, పెద్దగా మనకు తెలీదు.
0: ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అనగనగా ఓ అమ్మాయి సినిమా పేరు మేడం.
0: ఓకే అండి, ఆ మూవీ నుండి
1: స్వాతి చినుక సందితలు కానీ సాంగ్ వినిపించండి మేడం. మా మిత్రులు బండారు తిమ్మత్తులు గుప్తా గారికి, మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి, బుచ్చి తపల మస్తాన్ బాయ్ గారికి, ఎఫ్ఎం సర్దార్ బాయ్ గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి మేడం.
0: ఓకే అండి. మీరు కోరుకున్న వాళ్ళందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ಮಾಡೆ ಮುಂದೆ ಮುದ್ದಾಡಬೇಕು ಗೋಪಿಕಾ.
1: ఓకే లిజ్నర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నాగేశ్వరరావు ఫ్రమ్ ఏలూరు.
1: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను. మీరు బాగున్నారండి?
1: నేను కూడా చాలా బాగున్నానండి.
2: ఎప్పుడు చెప్పండి.
1: ఇవాళ టాపిక్ విన్నారా అండి?
2: వినలేదండి.
1: ఇవాళ అబ్దుల్ కలాం గారి జయంతి అండి.
2: ఏంటండి?
1: అబ్దుల్ కలాం గారి జయంతి.
2: చెప్పండి.
1: ఓకే అండి, మరి మీ మాటల్లో తెలుసుకుందామని.
2: మా మాటల్లో అంటే ఆయనకి ఆయన సాటి ఎవరు రారండి. ఎందుకంటే శాస్త్రవేత్త కదా, అన్ని రంగాల్లో ఉన్నారు. ఆయన ఈ రంగంలో లేరంటం లేదు.
1: అవునండి.
2: అన్ని పదవులు ఆయన ఇచ్చేశారు.
1: అవునండి.
2: అదండి, అసలు ఆయన చేయిందంటూ లేదు. ఇది లేదు, ఈయన దగ్గర లేదు టాలెంట్ అనేది.
1: అవునండి,
2: మొత్తం ఫుల్ టాలెంటెడ్ పర్సన్.
1: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
2: ఇవాళ అండి? స్వయంవరం చూడండి, శోభన బాబు.

0: ఆ మూవీనండి.
1: ఆకాశం ఎందుకో పచ్చబడ్డది అన్న సాంగ్ ఉంటుంది కదా,
0: ఓకే అండి,
1: ఆ సాంగ్ వేయండి. మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, అలాగే పుల్లారావు గారికి, అలాగే ఉమామహేశ్వరి గారికి స్పెషల్ గా మీకు.
0: ఓకే అండి, మీరు కోరుకున్న అందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో నమస్తే అమ్మా, అక్షయ చిట్టు తల్లి, శుభ సాయంత్రం.
1: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త, పెద్ద తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను రా చిట్టు తల్లి. అక్షయ్ గారు,
1: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నామ్మా, లైవ్ వింటున్నాం. అవుల్ ఫకీర్ జమాలుద్దీన్ కలాం గారి గురించి, అబ్దుల్ కలాం గారి కోసం టాపిక్ ఇచ్చారు. ఆయన మహానుభావుడు, విద్యార్థి అంటే వారికి ప్రాణం.
1: అవునండి,
0: వారు వ్యక్తిగా వారు వాస్తవికంగా చెప్పాలంటే ఒక శాస్త్రవేత్త, తర్వాత 11వ రాష్ట్రపతి మరిగినండి వారు.
1: 14వ రాష్ట్రపతి అండి?
0: 11 అండి, 11వ రాష్ట్రపతి మరియులు.
1: ఓకే అండి,
0: 11వ రాష్ట్రపతి మరియులండి. అంతకు ముందే వారు శాస్త్రవేత్త అండి స్వతహాగా.
1: ఓకే అండి,
0: వారికి నివాళి తెలియపడుగా. అదే విధంగా ఈ వేళ ప్రముఖ దర్శకులైనటువంటి పిసి రెడ్డి గారు, పందెళ్ళపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు జయంతి అండి వేళ.
1: అవునా అండి, ఓకే అండి.
0: అవునండి, వారికి కూడా నివాళి తెలియపరుస్తున్నాను. అదే విధంగా అలనాటి అందాల నటులు అయినటువంటి హీరో గిడుతూరు రామకృష్ణ గారు, రామకృష్ణ గారు జయంతి అండి వేళ. హీరో రామకృష్ణ గారు, వారి జయంతి కూడా ఈవేళనండి.
1: ఓకే అండి,
0: వారికి కూడా నివాళి తెలియపరుస్తున్నానండి. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా కళలు కనండి, కానీ ఆ కళలు కనడంలోనే కనడంతోనే ఆగిపోకండి. ఆ కళను సాకారం చేసుకోవడానికి విద్య అనే ఆయుధం మీ అందరి చేతిలో ఉంది కాబట్టి ఆ విద్య అనే ఆయుధాన్ని ఆయుధంగానే చేసుకొని అద్భుతంగా వెదికి ఆ కళను సాకారం చేసుకోండి అని చెప్పినటువంటి మహానుభావులు ఏపీజే అబ్దుల్ కలాం గారు కాబట్టి వారి జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటామండి వేళ.
1: అవునండి,
0: ఈవేళ ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అండి. వారి జయంతి పురస్కరించి జరుపుకోవాలని మన భారత ప్రభుత్వం ఖరారు చేశారండి.
1: అవునా అండి, ఓకే అండి.
0: మీరందరూ విద్యార్థులు కాబట్టి మీ విద్యార్థులందరికీ హృదయపూర్వక ప్రపంచ విద్యార్థుల దినోత్సవ శుభాకాంక్షలు.
1: చాలా థ్యాంక్స్ అండి.
0: మీరు చక్కగా చదువుకోవాలి, చక్కగా ఎదగాలి. మీ తల్లిదండ్రులకు ఈ జన్మభూమి పుట్టిన ఈ జన్మభూమికి ఒక రకంగా చెప్పాలంటే రేడియో పరమైన వసుదై కుటుంబం కాబట్టి మన రేడియోకి, మన విష్ణు రేడియో విష్ణుకి కాలేజ్కి లెజనర్స్కి మంచి పేరు పెట్టాలి, తెచ్చిపెట్టి ఆ బాలికలు కాబట్టి విద్యార్థిని మళ్ళీ కాబట్టి మీ అందరికీ శుభాశీస్సులు అందిస్తున్నాను చిట్టు తల్లి అక్షయ్ గారు.
1: చాలా థ్యాంక్స్ అండి.
0: ఓకే అమ్మా, ఈ సందర్భంగా నేను ఒక పాట అడుగుతాను. ముఖ్యంగా ఈ స్పెసిఫిక్ గా నేను అడిగే పాట అబ్దుల్ కలాం గారి కోసం అడుగుతానండి.
1: ఓకే అండి, చెప్పండి.
0: చిత్రరూపం, ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మీ సుశీల బృందం పాడిన పాట, గీతరచన డాక్టర్ దాసరి నారాయణరావు గారు, సంగీతం చక్రవర్తి. ఈ పాట ఎవరైనా అడిగారా చెబుతండి, నాకు ఒకసారి రెండుసార్లు సిగ్గలు కట్ అయ్యింది మాకు.
1: ఒకసారి మూవీనే మళ్ళీ చెప్తారా అండి?
0: చిత్రరూపం సినిమాలో నూటికో కోటికో ఒక్కరనే పాట ఎవరైనా అడిగారా?
1: లేదండి, అడగలేదు.
0: ఓకే అమ్మా, విప్రోపం సినిమాలో నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మాస్టార్, అది మీరే ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నట్లుగా ఈ పాట వినిపించమని కోరుకుంటున్నాను. అదే విధంగా ఈవేళ ప్రముఖ నిర్మాత, యువచిత్ర ఆర్ట్ ఫిల్మ్స్ అధినేత అయినటువంటి కాటగడ్డ మురారి గారు, కే మురారి గారు పుణ్యదినం కూడా ఉంది, వారికి కూడా నివాళి తెలియపరుస్తున్నాను. ఈ పాట మీ నుంచి, నా నుంచి, మన మీ మేనం గారు, మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి ద్వారా, మా అక్క గారి గొల్లపూడి నాగలక్ష్మి గారి ద్వారా, చిన్నమ్మ గారు, బాబాయ్ గారి ద్వారా, శ్రీకాకుళం భాస్కర్ రావు గారి ద్వారా, మా సోదరులు బొడ్డేడు జగన్నాథరావు మాస్టర్ గారి ద్వారా, బైపల్లి నాగేశ్వరరావు గారి ద్వారా, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్ రావు గారి ద్వారా, బండారు శంకరయ్య గారి ద్వారా, తర్వాత మన నరేంద్ర రెడ్డి గారి ద్వారా, మనందరి ద్వారా ఏపీజే అబ్దుల్ కలాం గారికి చాలా కానజనులుగా పుట్టారు. విద్యార్థిని ఎంతో అభినందించారు. మాకు రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారు కాబట్టి మీకు ఇవాళగా తెలియస్తున్నా, ఈ పాటను అంకితం చేస్తున్నాం సార్ అబ్దుల్ కలాం గారు అని మనసారా తెలియపరుచుకుంటూ, మిమ్మల్ని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను చిట్టు తల్లి అక్షయ్ గారు.
1: ఓకే అండి, మీరు కోరుతున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటి

0: బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.

0: శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-2377-9623-7295.
2: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హలో మేడం, నమస్తే మేడం. శుభ సాయంత్రం మేడం గారు.
2: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం గారు, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ మేడం. లక్ష్మయ్య.
2: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నా మేడం, మంచిగా మేడం. అందరం మంచిగా ఉన్నాం మేడం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మేడం.
2: చాలా బాగున్నానండి. మరి టాపిక్ ఏంటి విన్నారా అండి?
3: ఇన్న మేడం, అబ్దుల్ కలాం పుట్టినరోజు గురించి మేడం ఈరోజు.
2: అవునండి
3: మేడం, ఆయన మంచి వ్యక్తి మేడం. ఆయన 40 విశ్వవిద్యాలయాలు రాష్ట్రపతి గారు నిలబడితే కూడా మేడం, బీజేపీ నిలబడితే కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది మేడం అప్పుడు రాష్ట్రపతి అప్పుడు.
2: అవునండి.
3: 2002 నుంచి 2007 వరకు పరిపాలన చేసింది మేడం పదవి.
2: అవునండి.
3: అవును మేడం. ఆయన 1931 అక్టోబర్ 15 జన్మించింది మేడం ఆయన.
2: ఓకే అండి.
3: అవును మేడం, అంతే మేడం. మంచి మంచి మేడం. అన్ని సూక్తులు ఆయన రోజు వాట్సాప్ లో చూస్తుంటే మేడం, సూక్తులు ఆయన చెప్పిన మంచి మాటలు.
2: అవునండి.
3: అవును మేడం.
2: ఓకే
3: మేడం. నాకు చిన్న పేరు కొత్త చిమ్మ మేడం. మారియమ్మ ఉందా మేడం? మారియమ్మ.
2: ఏ మూవీ అండి?
3: మారియమ్మ.
2: ఆ మూవీ
3: అది నాగమ్మ పడం మేడం. నాగమ్మ పడం ఒకటి.
2: ఓకే అండి.
3: నాగమ్మ పడకాలం మేడం ఉందా మేడం?
2: చెప్పండి
3: మేడం. మా మిత్రులు మేడం ముగ్గురు ఉన్నారు.
2: ఓకే మేడం, చెప్పండి.
3: మా మిత్రులు మేడం, మా మిత్రులు మేడం కర్నూలు ఉంటారు మేడం. బ్రహ్మయ్య గారు, నంద్యాల జిల్లా మన ఎఫ్ఎం సర్దార్ భాయ్ మేడం బన్ముఖల నుంచి, ఆయన కూడా మేడం. సాతాపూర్లో ఉంటారు నాయశెట్టి గారు, మన ముమ్మడి జిల్లాలో ఉంటారు మేడం ఇద్దరు. పుల్పాటి వెంకటేష్ గారు, బాలాజీ గారు మేడం. ఈ 5 మందికి హాయ్ చెప్పి పాట వినిపించారు మేడం.
2: ఓకే అండి. మీరు కోరిన అందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసినాం. ప్లీజ్ లిసన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
4: పీరియడ్స్ లో ప్యాడ్ మా

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది కదండి. మరి మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు కూడా చెప్పేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా ప్లే చేస్తాం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. పండగ మొదలైంది, అందరూ ఆనందంలో ఉన్నాం. మరో 3 రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా రణబాలి సినిమా వస్తోంది అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రమే రణబాలి. రష్మిక హీరోయిన్, రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్టర్, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ప్రొడ్యూసర్స్. ఈ చిత్రం 16 ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ లో విడుదలకు ముందస్తు వేడుక జరిగింది. డైరెక్టర్స్ హరీష్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చుబాబు సానా, రాహుల్ రవీంద్రన్, వివేక్ కాత్రేయ, శౌర్యవ్, రవి కిరణ్ కోలా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకను

ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఈ మధ్య ప్రతిరోజు షూటింగ్ కి వెళ్లడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాంటి డైరెక్టర్స్ తో కలిసి పనిచేస్తున్నా. నేను రాహుల్ కలిసి మాస్, యాక్షన్, రూరల్ పీరియడ్ సినిమా చేద్దాం అనుకున్నాం. మన వీరుల కథ విని మనకు తెలియకుండా దాచిన ఓ ప్రధాన అంకం గురించి తెలుసుకుని అనుకున్నట్లే ఈ సినిమా తీశాడు. మన జీవితాలు ఓ చక్రంగా నడుస్తుంటాయి. అలా యాదృచ్ఛికంగా 150 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు సూపర్ ఎల్నినో వచ్చింది. మనం నీళ్లు, విద్యుత్, ఆహారం అన్ని జాగ్రత్తగా వాడాలి. దీని గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. గతంలో రాహుల్తో చేసిన టాక్సీ వాళ్లతో మళ్ళీ నేను విజయాలు బాటపట్టాను, ఈ సినిమాతోనూ అదే పునరావృత్తం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. రష్మిక మాట్లాడుతూ, మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఈ మూవీ, సెట్ లో అందరూ ఎంతో లీనమై పనిచేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో మూవీ టీం పాల్గొంది. లిజనర్స్, మరి ఇప్పుడు ఇంకో కొత్త మూవీ గురించి తెలుసుకుందాం. సంబాల చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కారు హీరో ఆది సాయి కుమార్. ఇప్పుడు ఆయన మరో ఆసక్తికరమైన డివైన్ మిస్టరీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నవరసన డైరెక్షన్ లో ముస్తాబు కానున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రశాంత్ జి రుద్రప్ప నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఈ సినిమా ఒక ప్రీ లుక్ ను నెట్టింట పంచుకున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నితిన్ సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరో బయట పెట్టింది అలియాస్ రుక్మిణి మూవీ టీం. బాలీవుడ్ భామ అఫియా సయ్యద్ రుక్మిణి పాత్రలో సందడి చేయనున్నారు. మురళీకాంత్ దేవసోర్ డైరెక్షన్లో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమే అలియాస్ రుక్మిణి. హీరో నాని సమర్పిస్తున్నారు. ఆయన సోదరి దీప్తి గంట నిర్మిస్తున్నారు. మంగళవారం ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. డెవిల్, హిట్లర్, హోంవర్క్ పోలీస్ ఇలా పలు మారు పేర్లతో ప్రాచుర్యం పొందిన రుక్మిణి పాత్రలో అఫియా సయ్యద్ కనిపించనున్నట్లు ప్రచార చిత్రం చాటుకుంటోంది. December 4 ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దిశకు చేరుకుంది. లిజనర్స్, మరి ఇప్పుడు మన కొత్త మూవీ గురించి తెలుసుకుందాం. గర్విడ్ లక్ష్మి చాలా మంచి సినిమా. ఇది థియేటర్లో ఎక్కువ రోజులు ఆడుతుందని నమ్ముతున్నా అన్నారు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. ఆయన నిర్మించిన ఈ చిత్రంలో ఆనంది టైటిల్ పాత్ర పోషించారు. గౌరీ నాయుడు జమ్ము తెరకెక్కించారు. రాగ్ మయూర్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా ఈ నెల 17 విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటి ఆనంది మాట్లాడుతూ, ఈ సినిమా చూసిన అందరి కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం చూశాక అందరూ తెరపై గర్విడ్ లక్ష్మి కనిపించారు చింది అని చెప్పారు. ఓ నటిగా నాకు అది చాలా సంతృప్తినిచ్చింది అన్నారు. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, మా సంస్థలో చేసిన ఓ కొత్త రకమైన ప్రయత్నం గర్విడ్ లక్ష్మి. ఇక పైన మా సంస్థలో కమర్షియల్ చిత్రాలు చేస్తూనే ఇలాంటి వైవిధ్యభరితమైన సినిమాలు కూడా నిర్మిస్తామని చెప్పారు. 2028 ప్రభాస్తో ఓ సినిమా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాగ్మయూర్, చరణ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మరో కొత్త మూవీ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. శివాజీ ప్రధాన పాత్రధారిగా బాలాజీ విఆర్ డైరెక్షన్ లో M3 వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతుంది. STBL సినిమా సంస్థ నిర్మిస్తోంది. రవికృష్ణ, భరణ్, ఖుష్బు, కసిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న నేపథ్యంలో మంగళవారం శివాజీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది మూవీ టీం. అందులో ఆయన పంచకట్టుతో సీరియస్ లుక్ తో ఆసక్తికరంగా కనిపించారు. ఇది మంచి యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సందేశంతో పాటు ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. దీన్ని డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్రవర్గాలు తెలిపాయి. లిజనర్స్, మరి ఇప్పుడు మనం రామ్ చరణ్ గారి కొత్త మూవీ గురించి తెలుసుకుందాం. రామ్ చరణ్ సుకుమార్ కలయిక లో సినిమా పట్టాలెక్కేందుకు ఇంకాస్త సమయం ఉంది, కానీ పూర్వ నిర్మాణ పనులకు సంబంధించిన పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. రంగస్థలం తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఎప్పటి నుంచో కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుతం కథానాయిక, సాంకేతిక బృందం ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటోంది మూవీ టీం. ఈ దశలోనే ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ధ్ రవిచందర్ రంగంలోకి దిగనున్నారని సమాచారం. దురంధర్ ఫేమ్ సస్వత్ సచ్దేవ్ పేరు కూడా వినిపించిన అనిరుద్ధ్ ఎంపికపైనే చిత్ర బృందం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఎంపిక ప్రక్రియపై కూడా దాదాపు కసరత్తులు పూర్తయినట్లు సమాచారం. దురంధర్ సినిమాలో నటించిన హీరోయిన్ సారా అర్జున్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ సహా ప్రధాన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలని త్వరలోనే మూవీ టీం వెల్లడించే అవకాశాలున్నాయి. భారీ అంచనాలతో పట్టాలెక్కుతున్న ఈ సినిమా కోసం ఎవరెవరు రంగంలోకి దిగుతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
2: మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరి కొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజయ్, సౌమ్య.

0: Ben chat.
1: పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీకూరదాన
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
3: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 08816223454.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో తెలుసుకునే ముందు తీన్మార్ లో ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. అంటే లెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: A short break, welcome back to Teen Mar. Mari listeners, ivalli Teen Mar lo meer vinboye first Telugu song Sandeep Kishan Varsha Bollamma natichina oor peru Bairavakona movie nindi nijamaine chebutunna. Mari listeners, ee song ki Shekhar Chandra garu music andinchaga Sid Sriram garu beautiful ga paadesina ee super hit song aithe meekosam play avadaniki ready ga undi. Listen it and enjoy.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మరి తీన్ మార్ లో మీరు వినబోయే నెక్స్ట్ హిందీ సాంగ్ వరుణ్ ధావన్ ఆలియా భట్ నటించిన బద్రీనాథ్ కి దులనియా మూవీ నుండి టైటిల్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిజనర్స్, ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ మూవీ నుండి ఒక తమిళ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: Oh!

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకి

0: గోల్డ్ లోన్ సదుపాయం.
1: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.
3: ఓకే లిజనర్స్, ఒక స్పైట్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు తీన్ మార్లో మీరు వినబోయే నెక్స్ట్ తెలుగు సాంగ్ నాని మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నానా మూవీ నుండి అడిగా సాంగ్. మరి ఆ సాంగ్ కి హేషం అబ్దుల్ వహాబ్ గారు మ్యూజిక్ అందించగా కార్తిక్ పాడిన ఈ స్పైట్ సాంగ్ అయితే మీకోసం ప్లేయడానికి రెడీగా ఉంది. లిజనర్ ఎంజాయ్.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. ఓకే లిజనర్స్, ఒక సర్ప్రైజ్ సాంగ్ అయితే

చేశారు కదా మరి ఇప్పుడు తీన్ మాలో మీరు వినబోయే నెక్స్ట్ హిందీ సాంగ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ ప్రీతి సనన్ నటించిన రాప్తో మూవీ నుండి ఇకువార్య. మరి ఈ సాంగ్ కి ప్రీతం గారు మ్యూజిక్ అందించగా అజిత్ సింగ్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లేయడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గోధుమల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసారు కదా, మరి ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లేయడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: நினைச்சண்ட துண்டமா வெட்டி கலைச்சு போட்டுடுவேன்.

0: టైగర్ కాహుకు. అర్థమైందా రాజా?
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్.

0: హిమవరం సెల్ 9849124000.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు మీరు వినబోయే నెక్స్ట్ తెలుగు సాంగ్ నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన 18 Pages మూవీ నుండి 7 Rangula Vana. మరి ఈ సాంగ్ కి గోపీసుందర్ గారు మ్యూజిక్ అందించగా చిత్రీరామ్ పాడిన ఇసుపైట్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవడానికి రెడీగా ఉంది. లిజనర్ అండ్ ఎంజాయ్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్,

0: చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు తీన్ మార్లో మీరు వినబోయే నెక్స్ట్ హిందీ సాంగ్ రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్ నటించిన తూ జ్యోతి మే మక్క మూవీ నుండి తేరే ప్యార్ మే. మరి ఈ సాంగ్ కి ప్రీతం గారు మ్యూజిక్ అందించగా అజిత్ సింగ్ పాడిన ఈ సూపర్ సాంగ్ అయితే మీకోసం ప్లాడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి వాళ్ళ తీన్ మా లవ్ వీరు వినబోయే లాస్ట్ హిందీ సాంగ్ వచ్చేసి షారుఖ్ ఖాన్ అనుష్క శర్మ నటించిన రబ్ నే బనా ది జోడీ మూవీ నుండి ఫిర్ మిలెంగే చల్తే చల్తే. మరి ఈ సాంగ్ కి సలీం మర్చెంట్ గారు మ్యూజిక్ అందించగా సోనూ నిగం పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లేయడానికి రెడీగా ఉంది. విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా, ఇదండి వాళ్ళ తీన్మాలోని సూపర్ హిట్ మూవీస్ నుండి సూపర్ హిట్ తెలుగు, తమిళ, హిందీ సాంగ్స్. ఇలాగే మరలా ప్రసారం అయ్యే తీన్మాల్లో మళ్ళీ సూపర్ హిట్ సాంగ్స్ అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్. నేను మీ ఆజే హర్షి.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
3: We are the sounds of the streets.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.